శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 MHz పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 19వ తేదీ ఆదివారం శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: నిమిషాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. ముందుగా పి సుశీల నాగూరుబాబు బృందం పాడిన భక్తిగీతాలు.
1: శ్రీ సూర్య భగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోక రక్షణమునకై ప్రతి నిత్యమూ ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు, గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వపీడలను హరించువాడు, సంతాన ప్రదాత, ఐశ్వర్యదాత. కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు, స్త్రీ వ్యామోహమును త్యజించిన వారికి వ్యాధి శోక కష్ట నష్ట నివారకుడు సూర్యభగవానుడు. ఆ ఆదిదేవునకు నమస్కారం, బ్రహ్మ విష్ణు శివాత్మకునకు జోహారు అని సూర్యాష్టకమున వివరింపబడినది. నిత్యము పఠించిన వారికి, మననము చేసుకున్న వారికి, శ్రవణము గావించిన వారికి సర్వశుభములు సమకూరును.

ఇంతవరకు మీరు పిసుశీల నాగూరుబాబు బృందం పాడిన భక్తికి తలవినారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు.

0: తెలిసినంత వరకు మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన క్రైస్తవ భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు వింటారు.
1: దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. తీతు 3:1 నుండి అధిపతులకును అధికారులకును లోబడి విధేయునిగా ఉండవనని, ప్రతి సత్కారము చేయటకు సిద్ధపడి ఉండవనని, మనుషులందరినీ సంపూర్ణమైన స్వాతికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిని వారును శాంతులునై ఉండవనని వారికి జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధీనమును మోసపోయిన వారమును నానావిధమైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతి మంత్రమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసును మొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఈ మాట నమ్మదగినది గనక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచున్నట్లు నీ వీటి సంగతులను గురించి దృఢంగా చెప్పుచున్నవనని కోరుచున్నాను. ఇవి మంచివి మనసులకు ప్రయోజనకరమైనవి నై ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావలనను కలహములను ధర్మశాస్త్రం గురించిన వివా

0: నీ వీటి సంగతులను గురించి దృఢంగా చెప్పుచున్నవనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనసునకు ప్రయోజనకరమైనవి నై ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావలనను, కలహములను, ధర్మశాస్త్రం గురించిన వివాదమును, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండవు. మతభేదమును కలిగించు మనుషుల ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాని విసర్జించము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నేను ఎరుగుదును. మన వారును నిస్మరణను కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలనని కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగలగా ప్రాణాత్మలను, కీలను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాడు. గనక మనం ఒకని ఎడల ఒప్పుకొని దాన్ని బట్టి గట్టిగా చేపడదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడను. ఆయన పాపము లేని వాడుగా ఉండెను. గనక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునందుకు చేరుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారాని తప్ప ఎవడును తండ్రి అంతకు రాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందమని మనసులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నరహత్య చేయవద్దు, హెచ్చరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు. నీ తల్లిదండ్రులను సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దిరిగాచి మంత్రం అగదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు వింటారు.

కంకరాల ద్వారా సేకరించిన వీర్యాన్ని ఆడపశువు యోనిలో ప్రవేశింపచేస్తారు. ఆ తర్వాత ఆ పశువు చూడి కట్టి సంతానోత్పత్తి చేస్తుంది. కావున అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పశుత్పత్తి చేసుకోవడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి ఒకే ఒక ముఖ్యమైన మార్గము. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో సహజంగా ఆబోతు లేక దున్నపోతు చేత దాటించడం కన్నా ఎన్నో లాభాలున్నాయి. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు పోషణ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కృత్రిమ గర్భధారణ పద్ధతిని అవలంబించినచో రైతుకు ఖర్చు తక్కువ. మేలుజాతి ఆబోతులు లేక దున్నపోతుల కొరత తీర్చవచ్చు. ఒక ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని ఎన్నో వేల పశువులను చూడు కట్టించుటకు ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని అవలంబించినచో గర్భకోశ వ్యాధులను అరికట్టవచ్చును. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని శీతలీకరణ పద్ధతిలో నిల్వ ఉంచి ఆబోతు చనిపోయిన తదుపరి కూడా 10 నుండి 20 సంవత్సరాల వరకు దాని యొక్క మేలుజాతి వీర్యాన్ని ఉపయోగించుకోవచ్చును. మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు మరొక దేశంలో గాని రాష్ట్రంలో గాని ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా మేలుజాతి సంతతిని అభివృద్ధి పరచుకోవచ్చును. ఆడపశువులలో పునరుత్పత్తికి సంబంధించిన వ్యాధులు లేక లోపాలు ఉన్నట్లయితే వాటిని త్వరగా గుర్తించి చికిత్స చేయవచ్చును. త్వరితగతిన మన దేశవాళీ పశువులను అభివృద్ధి పరిచి అధిక పాల ఉత్పత్తి చేయాలంటే మేలుజాతి ఆబోతులను లేక దున్నపోతులను ఉపయోగించి మన దేశవాళీ పశువులను కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా చూలు కట్టించి సంకరజాతి పశుత్పత్తి చేయడం ఏకైక మార్గము. మన రాష్ట్రంలో ఆవుల అభివృద్ధికి గాను జెర్సీ అలాగే విదేశీ మేలుజాతి ఆబోతుల వీర్యాన్ని ఉపయోగించి సంకరజాతి పశుత్పత్తి చేయుచున్నారు. అయితే సంకరజాతి ఆవుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. సంకరజాతి ఆవులు అతి వేడిమికి తట్టుకోలేవు. సంకరజాతి ఆవులను దేశవాళీ ఆవుల కన్నా ఎంతో జాగ్రత్తగా పోషించాలి. వీటికి సరి అయిన పోషణ అలాగే తగుమేత ఉన్నట్లయితేనే వీటి నుండి ఎక్కువ లాభాలను గడించే వీలుంటుంది. గాలికుంటు వ్యాధి సంకరజాతి పశువులలో చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. పిడుదల గోమారిల వల్ల వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవాలి. సంకరజాతి పశువులలో విదేశీ జాతి రక్తం 50 నుండి 62% మేరకు ఉండడం మంచిది. ఇది మన దేశ వాతావరణానికి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండటం శ్రేయస్కరంగా ఉండదు. ఎందుకనగా అవి మన దేశీయ వాతావరణానికి తట్టుకోలేవు. ఆవులలో కానీ గేదెలలో కానీ సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే వాటి ఎదను గుర్తించి సరి అయిన సమయంలో కృత్రిమ గర్భధారణ జరిపించాలి. కాబట్టి పశువులలో ఎద లక్షణాలు క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని బాగా గమనించాలి. ఆవు ఎదకు వచ్చినప్పుడు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఆవు చిరాకుగా అటూ ఇటూ తిరుగుతుంది, అరుస్తుంది, తోక పైకి లేపుతూ తరచూ మూత్రం విసర్జన చేస్తుంది, మేత మేయడంలో అయిష్టత చూపుతుంది, మిగతా పశువుల మీద ఎక్కుతుంది, మిగతా పశువులు ఎక్కినా కదలకుండా నిలుస్తుంది, ఆబోతు కోసం పరుగులు పెడుతుంది, మానం నుండి తీగలు వేస్తుంది, మానం ఉబ్బి నిగనిగలాడుతుంది, పాల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది. ఎక్కువగా పశువులు రాత్రి వేళలో కానీ తెల్లవారుజామున కానీ ఎదకు వస్తాయి. గేదెలలో ఎద లక్షణాలు అంత స్పష్టంగా కనిపించవు. దానిని మూగ ఎదలంటారు. గేదె ఎదకు వచ్చినప్పుడు దున్నపోతు కొరకు చూస్తుంది, చిరాకుగా ఉంటుంది. ఎదకాలం ఆవులలో 18 నుండి 24 గంటల వరకు, గేదెలలో 24 నుండి 36 గంటల వరకు ఉంటుంది. పశువుకు కృత్రిమ గర్భధారణ చేయించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: పశువు ఋతుక్రమం గమనించి ఎదకు వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి. ఎద లక్షణాలు స్పష్టంగా గుర్తించాలి. మొట్టమొదటిసారి పశువును కట్టించినట్లయితే ఆ పశువు యొక్క పెరుగుదల సక్రమంగా ఉన్నది లేనిది తెలుసుకోవలెను. ఆవు పేయలు కనీసము 225 నుండి 250 కిలోగ్రాములు, గేదె పడ్డలు 340 నుండి 350 కిలోగ్రాములు బరువు కలిగి ఉంటేనే తొలిసారి చూలు కట్టించవలెను.

పశువులలో పునరుత్పత్తి అంటే చూలు కడుతూ ఈనుతూ సంతానోత్పత్తి చేయడం అన్నమాట. పశువు సక్రమంగా చూలు కడుతూ ఈనుతుంటే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించేవారు తప్పనిసరిగా పశువులలో పునరుత్పత్తి విధానం, ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ పద్ధతి యొక్క మెలకువలు తెలుసుకోవాలి. కృత్రిమ సంపర్కం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతి అంటే ఒక మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో కృత్రిమంగా పరికరాల ద్వారా సేకరించి ఆవు కానీ గేదె కానీ ఎదకు వచ్చిన తర్వాత పరిశుభ్రమైన పరి

0: చూలు కట్టించే ముందు ఏ ఆబోతు లేక దున్నపోతు వీర్యం చేత చూలు కట్టించాలి అన్న సంగతి జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎదక వచ్చిన పశువు మీద ఇతర ఆబోతులు లేక దున్నపోతులు ఎక్కకుండా జాగ్రత్త పడాలి. కృత్రిమ సంపర్కం చేయించడానికి సరి అయిన సమయమును గుర్తించాలి. ఎద లక్షణాలు ఆవులో 24 గంటలు, గేదెలో 36 గంటలు మాత్రమే ఉండును. కాబట్టి ఎద లక్షణాలు గుర్తించి ఎద మధ్యకాలంలో కానీ ఎద చివరి భాగంలో కానీ కృత్రిమ గర్భధారణ చేయించాలి. పశువులను కృత్రిమ గర్భధారణకు తీసుకువెళ్లే ముందు పశువు వెనక భాగము శుభ్రంగా కడిగి ఉంచాలి. ఈ విధంగా ఎదను గమనించి సరి అయిన సమయంలో మేలుజాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
1: ఇంతవరకు మీరు పొలం పొలం విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,

0: ఒక పీపీపీ మోడల్లో అవుట్ సోర్సింగ్ మెకానిజం లో గవర్నమెంట్ ఏమి కొనదు వీటిని, వేరే వాళ్లే వాళ్లే డ్రైవర్ ని పెట్టుకుని వాళ్లే మెయింటైన్ చేసుకుని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాలనటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,

0: ఆంధ్రప్రదేశ్ హర్యానాలో దిగువట రూప ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ హర్యానాలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
1: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ఈ ఉదయం 7 గంటలకు ఒక లలిత గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అలాగే శ్వాసకోశ సమస్యలు యునానీ వైద్యం డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ముందుగా అంశాలు ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 వార్తావాహిని, 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 మధ్యాహ్నం హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు హిందీలో ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు హిందీలో మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 4:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 5:00 వేయి లేఖలు నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 ప్రసార వివరాలు ఉంటాయి. 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు.

7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి కార్యక్రమం, ఈ రెండు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిచంద్ర నాటకం, కాటిసీను నుండి శ్రీ డి తిరుపాల్ పాడిన హరిచంద్ర పాత్ర పద్యాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8 గంటల 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8 గంటల 40 నిమిషాలకు ఒక లలిత గీతం వింటారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10 గంటలకు రాత్రి ఏకచిత్రగానంలో స్నేహితులు చిత్రం నుంచి పాటలు వింటారు. 10 గంటల 30 నిమిషాలకు ఎప్పటిలాగానే అలనాటి మధుర గీతాలు. 11 గంటలకు హిందీలో, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారం అయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05గా వస్తుంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగు జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుండి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెప్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 166,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 198,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు

0: రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి రెండవ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి పదో తరగతి విద్యార్థులకు రెండు బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు నిర్వహించగా రెండో బోర్డు పరీక్షలను మే 15 నుంచి మే 21 వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన రెండవ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ మమ్ముటి, కార్తీక్ ఆర్యన్, భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామ్మి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Renowned performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: Uttama Chalana Chitra Vimarshakudu Award Sanjeev Srivastavaku dakkutundi. Tamila Chitra Amaran Ganu Raj Kumar Periyasamy Uttama Darshakudiga Award andukuntaru. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్, వైకోమ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

0: అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామీ స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పతకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషస్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నోడించి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం శ్వాసకోశ సమస్యలు యునానీ వైద్యం డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, ప్రకటనలు, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం కావడంతో స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతమైందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ శేషాద్రి తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జీ కబర్ది ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో ఈ స్పెషల్ లోక్ అదాలత్ జరిగిందని, ఈ మేరకు 16 బెంచులను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లాకు చెందిన మొత్తం 34 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమయ్యాయన్నారు. కర్నూలులో ఈ స్పెషల్ లోక్ అదాలత్ను 7వ అదనపు జిల్లా న్యాయాధికారి లక్ష్మీరాజ్యం, ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ నిర్వహించారు. మహానందీశ్వరుడి హుండీని శనివారం లెక్కించారు. దేవస్థానానికి 52.50 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఉభయ దేవాలయాలని హుండీలో 50 రోజుల పాటు వేసిన కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బంది, సేవా సమితి సభ్యులతో లెక్కించారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల ద్వారా 51,70,417 లక్షలు, అన్నప్రసాదం హుండీ ద్వారా 55,670, గో సంరక్షణ హుండీ ద్వారా 24 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి వార్డన్ బాధ్యత అని జిల్లా కలెక్టర్ సిరి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని సునేన ఆడిటోరియంలో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు, హాస్టల్ వార్డన్లతో కలెక్టర్ నిన్న సమీక్ష నిర్వహించి ఈ విషయం తెలిపారు. వసతి గృహాల్లో నాణ్యత, క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గ్రూప్

ఎయిమ్స్ పోస్టుల కోసం ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీబీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసూన ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీలో అర్హత సాధించిన బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయానికి నేరుగా వచ్చి తమ బయోడేటాతో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవపత్రాలు సమర్పించాలని సూచించారు. డిగ్రీ మెరిట్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్ శిక్షణా తరగతులు నిర్వహించబడినని వెల్లడించారు. 60 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసిన వారికి స్టైఫండ్ మంజూరు చేయబడుతుందన్నారు. వివరాలకు సెల్ నంబర్ 9652093661కి సంప్రదించాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనంలో భాగంగా శనివారం కర్నూలు కొత్త బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని బస్ స్టేషన్ల ముందు ఆయా డిపో మేనేజర్లు మొక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్త బస్టాండ్ ఆవరణలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ హరనాథ్ బాబు కూడా మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన 10 ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 20న పెద్దపాడు సమీపంలోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు డీఈఓ సుధాకర్ ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. 159 మంది 10వ తరగతి, 44 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులకు 20,000 రూపాయల చెక్కుతో పాటు మెమెంటో మెడల్ అందజేసి సత్కరిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డీఓ పిలుపునిచ్చారు. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కొనసాగింది. ఆమె మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగించాలని పోలీసు, ఎక్సైజ్, విద్య, వైద్య, ఆరోగ్య, ఇతర అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో రహస్యంగా గంజాయి సాగు చేయడం గుర్తించామన్నారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు వీటిపై నిఘా ఉంచి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గోనగండలో ఇంటర్ విద్యార్థులు గంజాయి సేవించడం ఉండటం గుర్తించామన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి చర్యలు తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. సమావేశంలో జెడ్పీసీఓ సుధాకర్ రెడ్డి, డీటీసీ శాంతకుమారులు అధికారులు పాల్గొన్నారు. మహిళలు సైతం వ్యవసాయ రంగంలో రాణించాలని డిఆర్డీఏ వైబీ శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని వెంకటాపురంలో డిఆర్డీఏ సెఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధుల సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా రైతులు జీవనోపాధులకు పెంపొందించుకోవాలని సూచించారు. ఆత్మకూరు మండలంలోని సుమారు 70 మహిళా రైతులు సంఘాలున్నాయని, వెంకటాపురం గ్రామంలోని 28 మహిళా రైతుల సంఘాలున్నాయని, వీరికి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి కావాల్సిన సహకారాన్ని కూడా అందిస్తామన్నారు. మహిళా రైతులు కూడా జీవనోపాధుల సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ సభ్యులకు స్ప్రేయర్లు, టార్ఫాలిన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపిఎంయు ఫామ్ ఏపీఎం సురేష్, ఏసీ పుల్లయ్య, ఏపీఎం కాశీశ్వరుడు, సీసీలు మున్నగు అధికారులు పాల్గొన్నారు. బనగానపల్లెలో స్థానిక నెహ్రూ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అమరావతి ఛాంపియన్షిప్ 26 క్రీడా పోటీల్లో భాగంగా శనివారం నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు నియోజకవర్గంలోని 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి ఏటా

ఆగస్టు 29 నిర్వహించే క్రీడా దినోత్సవం సందర్భంగా శాప్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హాకీ తదితర పోటీలను నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు అమరావతిని నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడం సులభతరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శనివారం స్థానిక న్యాయసేవా సదన్ భవనంలో జరిగిన ప్యానెల్ న్యాయవాదుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్యానెల్ న్యాయవాదులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కక్షిదారులు, మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలని ఆయన కోరారు. విశ్రాంత జిల్లా న్యాయాధికారి లక్ష్మీనారాయణ మధ్యవర్తిత్వపు నిబంధనలపై మెలకువలను ప్యానెల్ న్యాయవాదులు తెలుసుకోవాలని కోరారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం వెంకటహరినాథ్ మాట్లాడుతూ ప్రజా వినియోగ సేవలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి శాశ్వత లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం కల్లూరు మండలం ఉలందకొండ గ్రామంలో చెరువులో సింగిల్ విండో చైర్మన్ ఈవి రమణతో కలిసి ఈయన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 3 ఎకరాల్లో విత్తనాలను చల్లారు. ఏడీఈ డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ పార్థసారథి, ఉలందకొండ పశు వైద్యాధికారి పాల్గొన్నారు. విద్యుత్ మరమ్మత్తు పనుల్లో భాగంగా నేడు నగరంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు టౌన్ డివిజన్ ఈ టి శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొత్తపేట, గౌలిగేరి, ఎన్ఆర్పేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఈఎఫ్ డిజిటలైజేషన్, అన్కనెక్టబుల్ నమోదు తదితర ప్రక్రియలపై పురోగతిపై శనివారం కలెక్టర్ ఏసిరి సంబంధిత ఈఆర్ఓ, ఈఈఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈఎఫ్ డిజిటలైజేషన్ పనులు పాణ్యం నియోజకవర్గం మినహా అన్ని చోట్ల పూర్తయ్యాయని, పాణ్యంలో మిగిలిన పనులను కూడా ఈరోజే పూర్తి చేయాలని ఈఆర్ఓను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులు పాల్గొన్నారు. పెద్దపాడు నుంచి హైదరాబాద్ హెన్హెచ్కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏసిరి కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఎస్పీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే పనులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు గాను పాత కల్లూరు రోడ్డు నుంచి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ కేశవ్ గ్రాండ్ సమీపంలోని ప్రస్తుత రహదారిని అనుసంధానించే పనులు పురోగతి తీసుకురావాలన్నారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడారు. జిల్లాలోని 18 సంవత్సరాల్లోపు పిల్లల సంరక్షణకు కృషి చేస్తామని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి విజయ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ వారంలో 24 గంటలు ఉచితంగా పనిచేస్తుందన్నారు. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలైన ఉపరితల ఆవర్తనం విస్తరించి దీని ప్రభావంతో శనివారం కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 3.62, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 3.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపారు.

0: ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అత్యంత ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లండ్ జట్లు నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ కోసం ఆదివారం బరిలోకి దిగుతున్నాయి. 2 వన్డేలను ఇరు జట్లు ఒక్కోటి గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆఖరిదైన 3వ వన్డే సిరీస్కు ఖరారు చేసేందుకు కాకుండా హిట్మ్యాన్ రోహిత్ శర్మ కూడా చివరి మ్యాచ్ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వీటన్నింటినీ కొట్టిపారేయడంతో అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సిరీస్లో ఆడిన 2 మ్యాచ్ల్లో రోహిత్ రాణించలేదు. దీంతో లార్డ్స్లో జరిగే పోరులో అతడిపై ఒత్తిడి ఉండడం ఖాయమనిపిస్తుంది. ఇంతవరకు మీరు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనా?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. శ్వాసకోశ సమస్యలు యునాని వైద్యం డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి మురళి.
5: కాలానుగుణంగా ప్రతి వ్యక్తికి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేసవిలో ఒక రకమైన సమస్య వస్తే మరి వర్షాకాలంలో మరొక రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి చలికాలం వచ్చేటప్పటికి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి కాలం ఏదైనప్పటికీ కూడా శ్వాసకోశ సమస్యలని వ్యక్తులను బట్టి ఆయా కాలాలను బట్టి మరి చాలామందికి ప్రతి సీజన్లోనూ ఏదో ఒక రకంగా సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు శ్వాసకోశ సమస్యలు అంటే ఏంటి, మరి అవి ఏ రకంగా వస్తాయి, వాటికి యునాని వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా మనకి యునాని వైద్య నిపుణులు నవీన్ కుమార్ గారు తెలియజేస్తారు. అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నవీన్ కుమార్ గారు.
6: నమస్కారం అండి.
5: ఇంతకుముందు అనుకున్నట్టుగా శ్వాసకోశ సమస్య రానటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనడంలో ఎటువంటి ఆసక్తి లేదు.
6: లేదు,
5: ఈ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు మరి ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావడానికి అవకాశం ఉంది. అందుకే ముందుగా అసలు వేటిని శ్వాసకోశ సమస్యలు అనవచ్చు తెలియజేస్తారా?
6: మనం ఎప్పుడైతే గాలి పీల్చుకోవడం ఆపేస్తామో అప్పుడు శ్వాసకోశ సమస్యలు రావండి. అంటే గాలి ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి జీవితకాలంలో ఖచ్చితంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అంటే శ్వాసకోశ సమస్యలు వచ్చేది గాలి నుండి వస్తాయి. అయితే మా యునాని వైద్య విధానం ప్రిన్సిపల్స్ కూడా ఈ దీనిపైన ఆధారపడి ఉంటుంది, మనకు వచ్చే వాతావరణం బట్టి. ఎస్పెషల్లీ శ్వాసకోశ సమస్యలు చలికాలంలో వర్షాకాలంలో వస్తుంటాయి. అయితే చలికాలంలోనే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయంటే చలికాలంలో ఎక్కువగా మాయిస్ట్ ఉంటుందండి, తడి ఉంటుంది గాలిలో, అది మనం పీలుస్తుంటాం. ఆ తడిలో ఏదైతే మనకు పొల్యూటెంట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మన ఆధునిక ప్రపంచంలో సౌండ్ పొల్యూషన్ నుండి వచ్చేది, వేరే వ్యాధులు వస్తే మనకు మెయిన్గా వచ్చేది అలర్జీస్ వస్తాయండి. గాలి ద్వారా మెయిన్గా వచ్చేది పొల్యూషన్ నుండి ఏమి వస్తాయంటే
5: గాలి కాలుష్యం.
6: గాలి కాలుష్యం నుండి వస్తాయండి. గాలి కాలుష్యంతో పాటుగా ఏంటంటే మనకు ఈ పంటల నుండి పూల నుండి వచ్చే పోలెన్స్ ఉంటాయి కదండి, అలర్జీ క్రియేట్ చేస్తుంటే అవి గాలిలో కలిసి మనం శ్వాస తీసుకోవడం వల్ల వచ్చేది ఊపిరితిత్తులోకి ఏదైతే సమస్య పోతుంటుందో గాలి పోతుంది, గాలి ద్వారా ఏవైతే పొల్యూటెంట్స్ లోపల పోతే అప్పుడు మనకు శ్వాసకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే చలికాలము వర్షాకాలంలోనే ఎందుకు వస్తాయి అంటే చలికాలంలో ఎక్కువ తడిదనం ఉండడం వల్ల, గాలిలో తడి ఉండడం వల్ల ఆ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో తడితో కలిసి అవి లోపలనే గాలిలో ఉండిపోయడం వల్ల మనకు ఎక్కువ వ్యాధి కారకాలు వస్తుంటాయి.
5: అంటే ఈ శ్వాసకోశ సమస్యలు అనేవి శరీరంలో ఏ రకమైనటువంటి మార్పులు జరగడం ద్వారా శ్వాస సమస్యలు వస్తాయంటారు?
6: శరీరంలో మార్పులు ఒకటి చాలామందికి వచ్చేది జలుబు దగ్గు అండి. ఇవన్నీ ఏంటివంటే టెంపరీగా వచ్చేటివి పోయేటివి, దీంతోపాటుగా కొన్ని దీర్ఘకాలమైన సమస్యలు వస్తుంటాయి. జలుబు దగ్గు ఒక 1-10 రోజులు ఇబ్బంది పెడితే, ఇప్పుడు ఆస్తమా అనేది ఒక తీవ్రమైన సమస్య అండి, ఇది చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. పొల్యూషన్ వల్ల ఇన్స్టెంట్గా వచ్చిన ఆస్తమా వెంటనే తగ్గిపోతుంది. అదే క్రానిక్గా ఉంది, వంశపారంపరంగా వచ్చే ఆస్తమా ఉందంటే చాలా రోజులు ఉంటాయి. అయితే ఈ చలికాలంలో మాత్రం ఆ తీవ్రత పెరుగుతూ ఉంటుంది, మిగతా కాలంలో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆస్తమా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, దగ్గు

0: జలుబులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. సైనసైటిస్ సమస్య చాలామందికి వస్తూ ఉంటాయండి, అంటే నేజల్ బ్లాకేజెస్ వల్ల సైనసైటిస్ వస్తుంది, అది కూడా ఎక్కువ చలికాలంలోనే వస్తుంది. తర్వాత స్కిన్ అలర్జీస్ వస్తాయండి చలికాలంలోనే, అంటే పొల్యూషన్ ఏదైతే మన శరీరంలో ఉంటుందో చాలా వరకు స్కిన్ అలర్జీస్ కూడా ఎక్కువ చలికాలంలో. శ్వాసకోశ వ్యాధుల్లో మెయిన్గా వచ్చేటి మాత్రం ఆస్తమా వస్తుంది ఒకటి, తర్వాత రైనైటిస్ వస్తుంది.
1: అంటే సాధారణంగా శరీరంలో జరిగే మార్పు ఏంటంటారు, అంటే మీరు చెప్పినట్టుగా ఆస్తమా కానీ లేదంటే బ్రాంకైటిస్ కానీ ఏదైనా కానీ అంటే శ్వాసకోశాలు అనగా మనకు ఊపిరితిత్తులు గుర్తొస్తాయి, అంటే ఊపిరితిత్తులు ఏ రకమైన మార్పు జరుగుతుందంటారు?
0: ఒకటి, మనకు గాలి తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్గా, ముక్కులో ఉండి నీళ్ళు కారడం ఉంటుంది, లేదా తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి, ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి, కంట్లో నీళ్లు కారినట్టుగా ఉంటుంది, గాలి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది, గొంతు నొప్పిగా ఉంటుంది, గాలి వదిలేటప్పుడు కొంచెం శబ్దంతో కూడిన గాలి బయటికి వస్తుంటుంది, గాలి తీసుకునే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఎక్కువగా ఇవే మార్పులు జరుగుతూ ఉంటాయండి.
1: అంటే ఎక్కువ అంటే శ్వాసకోశ సమస్యలు ఊపిరితిత్తుల్లో

0: శరీరంలో జరిగే మార్పు ఏంటంటారు అంటే మీరు చెప్పినట్టుగా ఆస్మా కానీ లేదంటే బ్రాంకైటిస్ కానీ ఏదైనా కానీ అంటే శ్వాసకోశాలు అనగా మనకు ఊపిరితిత్తులు గుర్తొస్తాయి. అంటే ఊపిరితిత్తులు ఏ రకమైన మార్పు జరుగుతుందంటారు?
1: ఒకటి, మనకు గాలి తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్గా ముక్కులో ఉండి నీళ్లు కారడం ఉంటుంది, లేదా తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి. కంట్లో నీళ్లు కారినట్టుగా ఉంటుంది. గాలి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. గొంతు నొప్పిగా ఉంటుంది. గాలి వదిలేటప్పుడు కొంచెం శబ్దంతో కూడిన గాలి బయటకు వస్తుంటుంది. గాలి తీసుకునే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఎక్కువగా ఇవే మార్పులు జరుగుతూ ఉంటాయండి.
0: అంటే ఎక్కువ అంటే శ్వాసకోశ సమస్యలు ఊపిరితిత్తుల్లో ఏవైతే ఉన్నాయో లోపల శ్వాసకోశాలు అంట, అంటే గదులు, గాలి గదులు, అవి వ్యాకోచించి గాలి తక్కువ పట్టడం ద్వారా కూడా ఈ ఊపిరి సమస్య వస్తుంది అంటుంటారు. అది ఎంతవరకు నిజమంటారు?
1: ఇది అంటే నిజమంటే నిజమే అండి. అది లోపల ఏదైతే గాలి తీసుకునే కెపాసిటీ అంటారు కదా మనకంటే, ఇప్పుడు సాధారణ భాషలో మాట్లాడుకుంటే టర్మినాలజీ ప్రకారం అంటే బ్రాంకియోల్స్ అంటారు, ఆల్వియోల్ అయి అంటారు, లోపల అవన్నీ మూసుకుపోతుంటాయండి. ఆ మూసుకుపోవడం వల్ల లోపల ఏదైతే మనం గాలి తీసుకుంటామో దాన్ని నిల్చుకునే శక్తి తగ్గిపోతుండండి ఊపిరితిత్తులకు. ఆ శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో గాలి తక్కువ క్వాంటిటీ లోపలికి వెళ్తుంది, అంతే స్పీడ్గా తక్కువ క్వాంటిటీ బయటకు వెళ్తుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీరం మొత్తానికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. దానివల్ల చాలామందికి ఊపిరి ఆడడం లేదని ఒక సమస్య కంప్లైంట్ చేస్తుంటారు. ఎక్కువ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చిన వాళ్ళకు ఎక్కువ చలికాలంలో కూడా మనకు గాలి తీసుకోవడంలో ఇబ్బంది కలగడానికి, శరీరం నీరసంగా ఉండడానికి కారణం మెయిన్గా ఏంటంటే ఊపిరితిత్తుల్లో జరిగే సమస్య అండి. ఇవన్నీ మూసుకుపోవడం వల్ల గాలి తక్కువ తీసుకుంటుంది, తక్కువ వదిలేస్తుంది, కాబట్టి మనకు వాతావరణంలో నుండి తీసుకోవాల్సినంత ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతాం. అదే పాటిగా బయటికి వదలాల్సినంత కార్బన్ డైఆక్సైడ్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ వదలలేకపోవడం వల్లనే ఆ సమస్య వస్తుంటుంది.
0: అయితే ఇక్కడ కారణం ఏంటంటారు? ప్రధానంగా ఈ శ్వాసకోశ సమస్యలు అవడానికి మీరు ముందుగా మాట్లాడుతూ అంటే ఏమైనా పుప్పొడి, పూల నుంచి వచ్చేటువంటి పుప్పొడి కావచ్చు, లేదంటే ఇతరితర పొల్యూటెంట్స్ కావచ్చు అన్నారు. అంటే ఇది ఇంకా కొద్దిగా మన శ్రోతలకు అర్థమయ్యే విధంగా ఇంకా రావడానికి ఇతర కారణాలు ఉన్నాయంటారు అండి. శ్వాసకోశ సమస్యలు రావడానికి,
1: శ్వాసకోశ సమస్యలు మెయిన్గా రావడానికి మనం తీసుకునే ఆహారం అండి. తర్వాత కొన్ని జాగ్రత్తలు, అజాగ్రత్తలు అంటారు కదా, ఆ జాగ్రత్తల వల్ల వస్తుంది. మెయిన్గా వచ్చేది ఏంటంటే చలికాలం వచ్చింది, ఎవరికైతే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఫస్ట్ చేయాల్సింది చెవులో నుండి గాలి లోపలికి పోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే చెవులో కాటన్ పెట్టుకోవడం కానీ ఏదైనా గార్డ్స్ పెట్టుకోవడం కానీ ఫస్ట్ వచ్చేయాలి. అయితే ముక్కుకు సంబంధించి, గొంతుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించిన దాంట్లో చెవులోకే ఎందుకు పెట్టుకోవాలి? అయితే మా యునాని సిద్ధాంతం ప్రకారం ఏదైతే మనకు చెవులు ఉన్నాయో దాని నుండి ఎక్కువగా గాలిపోతుంది, నోటి నుండి పోయేదానికన్నా చెవు నుండి ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే బాడీలోకి పొల్యూటెంట్స్ తక్కువ పోతాయండి. తర్వాత మనం తీసుకునే ఆహారం, చల్లటి పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండడం, తర్వాత మనం తీసుకునే పొల్యూటెంట్స్ అంటే ఏవైతే వస్తున్నాయో మాస్కులు వేసుకోవడం, తర్వాత ఎప్పుడు తాగినా కానీ గోరువెచ్చటి నీళ్ళు తాగడం, ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం వీలైనంత వరకు శ్వాసకోశ రోగాలు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంటుంది.
0: తర్వాత తుమ్ములు, జలుబు ఎక్కువ వస్తుంటుంది ఈ చలికాలంలోనే ప్రధానమైన కారణం ఏంటంటారు?
1: తుమ్ము జలుబు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పొల్యూషన్ అండి. మనం ఏదైతే గాలి తీసుకుంటున్నామో మనకు నాస్ట్రిల్స్లో నుండి పోయి, ముక్కు నాలాల నుండి పోయి అవి ఇరిటేట్ చేస్తాయండి, అలర్జెన్స్ని పెంచుతాయి. ఎప్పుడైతే రక్తంలో అలర్జెన్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా మనకు తుమ్ములు అనేవి వస్తుంటాయి. ఈ మెయిన్ కారణం ఏంటంటే పొల్యూషన్ అండి, మనం తీసుకునే గాలి అండి. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి లక్షణాలు వచ్చే వాళ్ళు ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రాకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి.
0: అయితే ఇక్కడ ఆస్మా అనేటువంటిది చాలా తీవ్రమైన సమస్య మనం చూసింటే, బ్రాంకైటిస్ కావచ్చు, ఆస్మా కావచ్చు, ఏదైనా కావచ్చు, అయితే ఎక్కువ అంటే ఊపిరితిత్తుల్లో గాలి తక్కువ పట్టడం, అంటే గాలి పీల్చేంత కెపాసిటీ లేకపోవడమే మనం దాన్ని అనుకోవచ్చు. అంటే బ్రాంకైటిస్ లాంటివి కానీ ఆస్మా కానీ అనుకోవచ్చు. మరి ఇది వచ్చినప్పుడు మీ యునాని వైద్య విధానంలో ఎటువంటి చికిత్స ఉందంటారు?
1: యునాని వైద్య విధానంలో చాలా మంచి చికిత్స ఉందండి. మా యునాని వైద్య విధానం మెయిన్గా ఒకటి, వాతావరణం మీద వచ్చే వ్యాధులకు ఫస్ట్ డైటోథెరపీ ద్వారా చెప్తామండి. అంటే ఏవైతే పదార్థాలు తినకూడదో అట్లాంటి పదార్థాలు చలికి సంబంధించినట్టు తినొద్దని చెప్తాం ఒకటి. రెండో విధానం వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. మూడో విధానం వచ్చేసి మందులు అండి. అయితే ఈ రెండు పద్ధతులు పేషెంట్ పాటించాలి. మూడో పద్ధతి వైద్య విధానంలో మందులు ఇస్తామండి. ఈ మందుల్లో కూడా చాలా సింగిల్ డ్రగ్స్ ఇస్తామండి.
0: డాక్టర్ గారు, ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ అన్నారు, ఎక్సర్సైజ్ అనేటప్పుడు ఎక్కువ అలసటకు గురి చేసేటువంటి అవకాశం
1: ఉంటుంది.
0: అయితే మనం ఎందుకు ముందు అనుకున్నట్టుగా ఏదైనా ఇట్లా బ్రాంకైటిస్ కానీ ఆస్మా కానీ సమస్యను కూడా మనం ఊపిరి పీల్చుకోవడానికి సమస్య వచ్చే
1: సమస్య.
0: మరి ఇటువంటి వ్యక్తులు ఏ రకం ఎక్సర్సైజ్ చేయగలరంటారు?
1: ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు విపరీతంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆపమని చెప్తాం. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయమని చెప్తామంటే వాళ్ళు చేయగలిగినవి అంటే ఇప్పుడు ఈ ఆస్తి

0: అమ్మా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఆపమని చెప్పడం, ఒకవేళ అసలు చేయకుండా ఉన్న వాళ్ళంటే కొంచెం మినిమం ఎక్సర్సైజులు అంటే ఎక్కువ దూరం నడచకుండా ఉండడం, తక్కువ వాళ్ళకి చేతనే వాళ్ళ కెపాసిటీ ఎంత అయితే ఉందో అంతవరకే నడచడం, స్లోగా నడచడం, ఇట్లాంటివి చేయమని చెప్పాలి. చాలామంది ఫాస్ట్గా వాకింగ్ చేస్తారు అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా వాకింగ్ చేస్తుంటారు, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఏంటంటే శరీరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం, దాన్ని కంట్రోల్ చేయడం. అంటే మా వైద్య విధానం ఏంటంటే ఎక్కువగా ఏది చేయనీయదు, తక్కువగా ఏది చేయదు, ఏది అవసరమో అదే చేయమంట. కాబట్టి ఎక్సర్సైజ్లో ఎవరైనా ఎక్కువ వేగంగా చేసామంటే తక్కువ చేయమనడం, అసలు చేయకుండా ఉంటే మినిమం ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా రిక్వైర్మెంట్. బాడీకి సర్క్యులేషన్ పెరగాలి, సర్క్యులేషన్ పెరగాలంటే మినిమం బాడీ ఎక్సర్సైజ్ రిక్వైర్మెంట్. ఒక 5 నుండి 10 నిమిషాలు వాకింగ్ చేయడం, ఆస్తమా ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం వెళ్లకుండా ఉండడం, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలామంది చేయడం అలవాటు చేసుకుని ఉంటారు. ఇది ఎప్పుడైతే చలికాలం వీలైనంత వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తక్కువ క్వాంటిటీ చేయడం ఉత్తమం, అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి చేసుకోవడం ఉత్తమం. దాంతోపాటుగా ఈ మెడిసిన్స్ ఉంటాయి కదా, మేము ఇచ్చే వైద్య విధానం వాడుకోవడం. మా దాంట్లో ఎస్పెషల్లీ యునానీలో చిన్న చిన్న లేహాలు దొరుకుతాయి, చాలా తక్కువ కాస్టు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎట్లాంటివి ఉంటాయి అంటే సపిస్తాన్ అని ఒకటి ఉంటుందండి, ఒక చిన్న పండు, అంటే మనకు రేగి పండు తెలుసు కదా, రేగి పండు లాంటిది ఒక ఫ్రూట్ ఉంటుంది, అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది, ఈ అలర్జీలు వచ్చినా ఆస్తమా వచ్చినా ఏదైతే శ్లేష్మం లోపల తయారై ఉంటుందో, ఆస్తమాలో కానీ లేకుంటే ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలో కానీ, ఆ శ్లేష్మాన్ని బయటికి పంపించడంలో కీలకంగా పనిచేస్తుందండి. అది లవ్కు సపిస్తాన్ అని ఒక ఫామ్లో, కాంపౌండ్ డ్రగ్ ఫామ్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందండి. ఆ మందు వాడడం వల్ల ఊపిరితిత్తులు కంప్లీట్గా ఖాళీ అయిపోయి ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ కెపాసిటీ పెరుగుతుందండి.
1: తర్వాత డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ కషాయాలు అంటే ఇటువంటి శ్వాసకోశ సమస్యలు తరచుకు వచ్చేటువంటి కొంతమంది ఉంటారు, అంటే సాధారణంగా ఇంకా చలికాలం అంటే ఈరోజు నాకు ఇంక ఈసారి నాకు ఆస్తమ వచ్చే అవకాశం ఉంది అని ముందుగా డిసైడ్ అయిపోతారు. చాలామంది తెలుసు అంటే ఏ సీజన్లో ఎవరికి ఏది ప్రకోపిస్తుంది అనేటువంటిది తెలిసే ఉంటుంది. అటువంటి వారు ప్రివెన్షన్గా అంటే ముందు రాకుండానే ముందుగానే అటువంటి సమస్య, ఎందుకంటే ముందుగా ఏదైనా కానీ మనకు ఆరోగ్య సమస్య కొంచెం కానీ ప్రారంభమవుతుంది, ఒకేసారి మీద పడిపోదు కదా.
0: అవునండి.
1: అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి కషాయాలు వారు తాగడం ద్వారా నివారించుకోవచ్చు అంటారు?
0: ఒకటి, ఫస్ట్ కషాయం రూపంలో కన్నా మనకు అందుబాటులో ఉండే తులసి మొక్క ఉంటుంది కండి, ప్రతి ఒక్కరింట్లో తులసి మొక్క ఉంటుంది. ఫస్ట్ ఉదయం నిద్ర లేవగానే ఒక 5 తులసి ఆకులు తినడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల చాలా వరకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దూరం చేసే అవకాశం ఉంటుంది. లేదు, డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఉంటే కషాయం రూపంలో తులసి కషాయం చేసుకొని తాగొచ్చండి. జస్ట్గా నీళ్ళల్లో తులసి ఆకులు వేసి వేడి చేసుకోవడం, అది తాగడం వల్ల మ్యాక్సిమంగా శ్వాసకోశ సంబంధ సమస్యలన్నీ రిలీఫ్ అవుతాయండి. అంటే తగ్గిపోతాయని చెప్పడం కానీ ఇవన్నీ రిలీఫ్ కోసమే, అంటే రెమెడీస్ మాదిరిగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే చేయాలనుకుంటో తులసి కషాయం ఒకటి తాగొచ్చండి. దీంతోపాటు పుదీనా కషాయం, పుదీనా కూడా మనకు బాగా విరివిగా అందుబాటులో ఉంటుంది, పుదీనా కషాయం తాగొచ్చు. తర్వాత మనకు మిరియాలు దొరుకుతాయి కదండి, మిరియాల కషాయం చేసుకొని తాగొచ్చండి. లేకుంటే ధనియాలు దొరుకుతాయి కదండి, ధనియాలను కూడా కొంచెం బరకగా దంచుకొని అది కషాయం చేసుకొని తాగొచ్చు. అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరంలో ఊపిరితిత్తుల్లో శ్లేష్మం తయారు కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అవి ఒకవేళ తయారైతే అవి బయటకు పోయే అవకాశం, ఇవి చేసుకోవడం వల్ల కొంచెం ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే సాధారణంగా మనకి పొద్దున్న కాఫీ కానీ టీ కానీ ఇట్లాంటి పానీయాలు తాగే అలవాటు ఉంటుంది, పాలు కానీ. అయితే చలికాలము కొంచెం కంఫర్టబుల్గా ఉండడం కోసం, కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం మరి ఉదయం పూట తాగేటువంటి కషాయాలు ఉన్నాయంటారు? అంటే సాధారణంగా ఆరోగ్యవంతులు ఒకవేళ నిజంగానే శ్వాసకోశ సమస్య అవసరం రాలేదు, రాకపోయినా కూడా మంచిగా బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి వారు చలికాలంలో తీసుకోదగ్గ కషాయాలు ఏంటంటారు?
0: చలికాలంలో తీసుకోదగ్గ కషాయాల్లో సింపుల్గా అండి, మనకు దొరికే మిరియాలు, చిట్టిగడ్డి పసుపు, తర్వాత మనకు దొరికే ధనియాలు, ఈ మూడు, దీంతోపాటుగా తులసి ఆకులు, పుదీనా, ఈ ఆకులు ఇవి రెండు, ఈ మూడు కలిపి బాగా ఉడకబెట్టి, అంటే ఒక 200 ml వాటర్లో 100 ml అయినంత వరకు బాగా ఉడకబెట్టి డికాక్షన్ చేసుకొని తాగడం చాలా ఉత్తమం అండి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మ్యాక్సిమంగా దగ్గరికి రావండి.
1: బాగుందండి నవీన్ గారు. ఈ శ్వాసకోశ సమస్యలు అంటే ఏ రకం ఉంటాయి, అవి ఏ కారణాలతో వస్తాయి, దాన్ని ఏ రకంగా నివారించుకోవచ్చు, యునాని వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయటువంటి విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు శ్వాసకోశ సమస్యలు, యునాని వైద్యం, డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి మురళి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి.

0: हर पल आपके साथ
1: मुखान मोटी मला
2: साई बॉल
1: गज्जा बबला
2: साई बॉल
1: नडुबुलो कामरा
2: साई बॉल
1: बुरद पुल्ला
2: साई बॉल
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
4: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
5: చిక్కుకున్నాడు
0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
6: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత జూలై 19 నేడు ప్రైవేట్ బ్యాంకుల జాతీయం మన దేశంలో తొలి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770లో ఏర్పాటైంది ఆ తర్వాత 1881లో భారతీయులు ఆవద్ కమర్షియల్ బ్యాంక్ను స్థాపించారు 1894లో ప్రారంభమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేటికి పనిచేస్తున్న అతి పురాతనమైన బ్యాంక్ 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది బ్యాంకుల సేవలు అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది 1969 జూలై 19న 14 ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రభుత్వం జాతీయం చేసింది ఆనాటికి 50 కోట్లకు పైగా రిజర్వులున్న బ్యాంకులన్నీ ఆ పరిధిలోకి వచ్చాయి 1980లో మరో 6 ప్రైవేట్ బ్యాంకులు జాతీయమయ్యాయి అవి ఈనాటికి 19 జాతీయ బ్యాంకులుగా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: కార్యక్రమంలో ఓ పాట.

0: సప్తపది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం కేవి మహాదేవన్.
1: సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
2: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకబా.
1: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగులు వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: బావా, ఏంట్రా నీ చేతిలో?
5: ఈ సిగరెట్.
4: ఈ సిగరెట్టా? అరే బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదం తెలుసా? అవునా?
6: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
7: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
6: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
7: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: images that ask us to admire it. Under the caption, "Never mind Bastille, India has stormed Paris Haute Couture Week," the Economic Times reports that Paris is no longer an impossible summit, but a destination Indian fashion can repeatedly aspire to while sustaining a presence there. And finally, under the headline, "Final Face-Off," the Sunday Tribune carries pictures of Argentina's Messi and Spain's Yamal as the two nations vie for the world football crown tonight. And with that, it's back to you, Naresh.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Government convenes all-party meeting today ahead of monsoon session of Parliament beginning tomorrow. National Testing Agency warns students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Sri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, బీబీ జీరామ్జీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవేలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సుండిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో విబీ జీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విబీ జీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. చెక్ డ్యాంల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. విబీ జీరామ్జీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్ష

హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15 వేల రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్,

0: పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. కోడుమూరు నుంచి ఎల్లాకృష్ణ, వెంకటేశ్వర్లు, అను, కన్నా, వెంకట్ సౌందర్య, శారద, వాణి, వీణ, లత వారి కుటుంబ సభ్యులు.

0: ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.
1: ప్రామిస్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత హరిహరన్ సుజాత పాడిన పాట వినండి. సంగీతం దేవ మాస్టర్ చిత్రం నుంచి. కోరినవారు వల్లూరు గ్రామం ఇటికేల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు, కర్నూలు చితారు వీధి నుంచి రాముడు, సావిత్రి, విజయరూపాల్, లోకేష్, వెంకటేష్, మహేష్, ఎల్లేష్, విజయలక్ష్మి, పార్వతి, తిమ్మప్ప, గౌతమి, మీనాక్షి, కౌశిక్, ఉదయ్, లిఖిత, చేతన్, నవ్య, ఈశానాథ్, ఇంకా నందికొట్కూరు నుంచి కిషోర్, వెన్నెల, అరుంధతి, రాముడు, లావణ్య వారి కుటుంబ సభ్యులు.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
0: బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి
1: వద్దు.
0: ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: అభిరుచిలో తర్వాత గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, స్వర రచన కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్రం మంగమ్మగారి మనవడు. కోరినవారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమా, శేఖర్, రేఖా, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ. రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగోలు గోపాల్, మహేశ్వరి, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: అభిరుచుల తర్వాత హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం రాజ్కోటి సంగీతం కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్ వారి కుటుంబ సభ్యులు కర్ణులు చిదంబరావు నుంచి గోవిందరాజులు సుభాషిణి అభిలాష్ పరిమళ నాగలక్ష్మి తులసి

0: కార్యక్రమంలో. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, కేవి మహదేవన్ సంగీత నిర్వహణ, మా పల్లెలో గోపాలుడు చిత్రం కోసం కోరిన వారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి మరికొంతమంది భాష, వెంకటస్వామి, జయన్న నాయుడు, శ్రీరాములు, అబ్దుల్ మన్నన్. పాట వినే ముందు ఓ ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

కార్యక్రమంలో. తర్వాత గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, సంగీతం ఇళయరాజా కోరిన వారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమునా, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ. రాజోల నుంచి జయన్న, మేఘనాథ్, పాపన్న, సంధ్యావారి కుటుంబ సభ్యులు. కర్నూలు రాంబట్ల దేవాలయం దగ్గర నుంచి విజయలక్ష్మి, శ్రీకాంత్, గోవర్ధన్, పవన్ కుమార్, షణ్ముఖప్రియ, మౌనశ్రీ వారి మిత్రబృందం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: అభిరుచి వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత టీవీ రాజు స్వర నిర్వహణలో ఘంటసాల పాడిన పాట వినండి. పాండురంగ మహత్యం చిత్రం నుంచి కోరినవారు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి కె సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, కర్నూలు చిత్తారవిధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, దివ్య, రవిచంద్ర, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్.

妈，后妈，后妈，后妈，难了。

తర్వాత ఆహ్వానం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. కోరినవారు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపూర్ నుంచి అపర్ణ, అనిత, నేత్రవతి, యమున, రాజమ్మ, సుభద్రమ్మ, శ్రీనివాసాచారి, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, ఇంకా రాజన్న సిరిసిరి జిల్లా బోనేపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మా.

కార్యక్రమంలో చివరిగా హంసలేఖ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం ఆలపించిన గీతం ముత్యమంతా ముద్దు చిత్రం నుంచి. కోరిన వారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, గంగాధర శ్రీనివాస్, కార్తిక్, అమరేందర్, లక్ష్మయ్య. జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కళ్యాణి, ఆరాధ్య. ఇంకా జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారేపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, పద్మ, శ్రీహర్షిణి, బాసా నరేందర్, శ్యామల, భారతి, గుజేటి ఆనంద్, సరోజిని, భార్గవి, బండి కిషోర్, హరిప్రియ, రుద్ర, జోగ ప్రమోద్, విజయరాణి, నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత్, నవీన్, వర్షిణి, చిన్నారి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రాంజలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఈరోజు వారి గురించి తలుచుకొని మాట్లాడుకుందామండి. అమ్మ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. సృష్టిలో అన్నింటికంటే పవిత్రమైనది, అమూల్యమైనది అమ్మ ప్రేమ. ఒక బిడ్డకు ప్రాణం పోసి ఈ లోకంలోకి ఆహ్వానించే మొదటి గురువు, స్నేహితుడు, దైవం అమ్మ. లోకంలో ఎలాంటి స్వార్థం లేనిది కేవలం తల్లి ప్రేమ మాత్రమే. బిడ్డల ఆనందం కోసం తన సుఖాలను, సంతోషాలను త్యాగం చేయడానికి ఆమె ఎప్పుడు వెనకాడదు. బిడ్డ మాటలు నేర్పడం నుండి సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పే ప్రతి విషయంలోనూ అమ్మే మొదటి గురువు. ఓర్పు, సహనం. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా క్షమించి వారిని సరైన మార్గంలో పెట్టే ఓర్పు ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. అందుకే ఆమెను క్షమాగుణంలో భూదేవితో పోలుస్తారు. బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చినా తనే ముందు నిలబడి కాపాడుతుంది. ఇంట్లో అందరూ మనల్ని వదిలేసినా అమ్మ మాత్రం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. జన్మనిచ్చిన అమ్మ, నడిపించే నాన్న, ఈ ఇద్దరికంటే మిన్నైన దైవం ఈ సృష్టిలో లేదు. మనం ఎంత ఎదిగినా అమ్మ దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లలమే కదండి. దేవుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడు. ఒక మనిషి జీవితంలో ఎంత సంపాదించినా, ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళినా అమ్మ ఇచ్చే ప్రేమకు, మమకారానికి ఏదీ సాటి రాదు. అందుకే తల్లిని గౌరవించడం, ఆమెను సంతోషంగా ఉంచడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. మాతృదేవోభవ అన్నారు. తల్లిని దైవంతో సమానంగా పూజించాలి. యమలీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

తల్లి, తరువాత తండ్రి. నాన్న గురించి చెప్పడానికి మాటలు సరిపోవండి. ఒక కుటుంబానికి వెన్నెముక, పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శి తండ్రి. అమ్మ ప్రేమ బయటకు కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ గుండెల్లో దాగి ఉంటుంది. కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసం తండ్రి పడే కష్టం, చేసే త్యాగాలు వెలకట్టలేనివి. తన అవసరాలను పక్కన పెట్టి పిల్లల కోరికలను తీర్చడంలోనే ఆయన సంతోషాన్ని వెతుక్కుంటారు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అని వెన్నుతట్టి ధైర్యాన్నిచ్చే మొదటి వ్యక్తి నాన్న. ఆయన ఇంట్లో ఉంటే కుటుంబానికి ఒక ప్రత్యేకమైన రక్షణ, భద్రత లభిస్తాయి. లోకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించే మొదటి గురువు ఆయనేనండి. పిల్లలను క్రమశిక్షణతో పెంచడం, మంచి నడవడికను నేర్పించడంలో తండ్రి పాత్ర చాలా కీలకం. బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో, విజయాలు అపజయాలను ఎలా స్వీకరించాలో ఆయన తన జీవిత అనుభవం ద్వారా మనకు నేర్పిస్తారు. నవమాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. ఆ జన్మకు ఒక సార్థకతను, గుర్తింపును ఇస్తాడు నాన్న. పైకి గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పిల్లల క్షేమాన్ని కోరుకునే మెత్తని మనసు నాన్నది. మనం ఎంత ఎదిగినా, ఏ స్థానానికి వెళ్ళినా నాన్న వేసిన

వల్లే ఈ స్థాయిలో ఉన్నామని మరవకూడదు. ఆయన్ను గౌరవించడం, వృద్ధాప్యంలో కంటికి రెప్పల చూసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి టి చలపతిరావు స్వరాలు సమకూర్చగా, ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల, పి సుశీల బృందం.

తల్లి, తండ్రి, తర్వాత స్థానం గురువు. తెలుగు సంస్కృతిలో గురుస్థానం అత్యున్నతమైనది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రథమ గురువులైతే మనకు జ్ఞానాన్ని అందించి జీవితంలో సరైన మార్గంలో నడిపించేవారు విద్యాగురువులు. గు అంటే అంధకారం, చీకటి లేదా అజ్ఞానం అని అర్థం. రు అంటే నిరోధించడం, అంటే తొలగించడం అని అర్థం. మన మనస్సులోనే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవాడు గురువు. మన సనాతన ధర్మంలో గురువును త్రిమూర్తులతో పోలుస్తారు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవ మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మ ఎలాగైతే సృష్టిస్తాడో గురువు శిష్యుల్లో మంచి ఆలోచనలను సృష్టిస్తాడు. విష్ణువులాగా శిష్యుణ్ణి రక్షిస్తూ మంచి మార్గంలో నడిపిస్తాడు. శివునిలాగా శిష్యుల్లో ఉన్న చెడు గుణాలను, అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. సమాజ నిర్మాణంలో గురువు పాత్ర చాలా ప్రాముఖ్యతం పొందిందండి. ఒక శిల్పి రాయిని అందమైన శిల్పంగా మార్చినట్లు గురువు ఒక సామాన్యమైన విద్యార్థిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతాడు. సమాజంలో వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నాయకులు, ఇలా ఎవరు ఏ స్థాయికి ఎదిగినా వారి వెనుక ఒక గురువు శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. మన భారతదేశంలో గురువులను గౌరవించడం కోసం ప్రధానంగా 2 రోజుల్ని జరుపుకుంటాం. మహాభారతాన్ని అందించిన వ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమగా జరుపుకుంటాం. అలాగే గొప్ప విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన వేదాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల తర్వాత దైవ సమానుడైన గురువును గౌరవించడం, వారి పట్ల కృతజ్ఞతతో ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత. గురువు చూపిన మార్గంలో నడవడం కంటే వారికి ఇచ్చే పెద్ద బహుమతి మరొకటి లేదండి. ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం ఎగిరే పావురమా చిత్రం నుంచి.

సంగమ సుఖజతిలు స్వర పదయో గజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సరి పని సనిపమ పని పమరి గరి సరి గరి నిసరి మప సరి మని సరి మరి మని పమ పని సరి సరి సని పని సని పదని పవరి గరి స నిసరి మ నిసరి మ పని మ పని సమ పని సమ పని సరి స

చివరిగా దైవం, దైవం లేదా దేవుడు అంటాం. ఈ పదానికి సృష్టికి మూలమైన విశ్వాన్ని నడిపించే ఒక పరమశక్తిని సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఏ ధర్మంలోనైనా దైవం అనే భావనకు ఎంతో లోతైన అర్థం ఉంది. సృష్టి, స్థితి, లయకారుడు, దైవం. హిందూ విశ్వాసాల ప్రకారం దైవం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు, ఈ సృష్టిని నిర్మించి పోషించి చివరకు తనలో లీనం చేసుకునే పరమాత్మ. అణోర నియాన్ మహతో మహీయాన్ అంటే దేవుడు పరమాణువు కంటే చిన్నవాడు, బ్రహ్మాండం కంటే పెద్దవాడు. దైవం ఎక్కడో ఆకాశంలోనూ కేవలం గుడిలోనూ ఉండడు, విశ్వంలోని ప్రతి అణువులోనూ ప్రతి జీవిలోనూ కొలువై ఉంటాడు. మనలోని ఆత్మ కూడా ఆ పరమాత్మ అంశేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అహం బ్రహ్మస్మి. దేవుడికి ఒక రూపం, పేరు ఇచ్చి పూజించడం, ఇది భక్తుడికి దైవాన్ని సులభంగా ఊహించుకోవడానికి సహాయపడుతుంది. దేవునికి ఎటువంటి రూపం, గుణాలు లేవని, ఆయన కేవలం ఒక చైతన్య శక్తి అని భావించి ధ్యానించడం మన కర్తవ్యం. దైవం అంటే నేరుగా వచ్చి మనకు ఎలాంటి సహాయం చేయడు. దైవం మానుష రూపేణ అంటారు, అంటే దేవుడు కొన్నిసార్లు మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. అలాగే మనం చేసే మంచి చెడు పనుల కర్మల ఫలితాన్ని ఇచ్చే న్యాయాధికారి దైవం. మనం మంచి మార్గంలో నడిచినప్పుడు ఆ దైవిక శక్తి మనకు రక్షణగా నిలుస్తుంది. భయం పోగొట్టుకోవడానికి, మనశ్శాంతిని పొందడానికి, జీవితానికి ఒక అర్థాన్ని వెతుక్కోవడానికి దైవ చింతన ఎంతో అవసరం. దైవాన్ని నమ్మడం అంటే కేవలం

పూజలు చేయడం మాత్రమే కాదు, తోటి జీవుల పట్ల ప్రేమ కరుణ మానవత్వాన్ని కలిగి ఉండడమే జీవయున్న దైవత్వం. అశ్వర్థమ సంగీత నిర్వహణలో మానవుడు దానవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి 11 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
2: भारत सरकार ने आयुर्वेद और योग को विश्व पटल पर नई ऊर्जा के साथ प्रतिष्ठित किया है. मुझे ये जानकर प्रसन्नता हुई है कि सरकार शल्य चिकित्सा की इस प्राचीन परंपरा को भी वैज्ञानिक कसौटियों के सभी मानकों पर सफल करने के लिए प्रयास कर रही है. ये केवल सरकार प्रयास करने से नहीं हो, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए. ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, మానవతా జిందగీ కే
0: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేత చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
1: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
3: భవిష్యమే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా, సోనిపత్ కా, హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. मैं आप सभी को, पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటిఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ,

0: సిఈటిఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
1: హైదరాబాద్లో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: సెమీకాన్ 2.0 1,27,500 కోట్ రూపాయ కా సెమీకాన్ 2.0 ఆజ్ మాన్యే ప్రధానమంత్రి జీ నే అప్రూవ్ కియా. హమ్ సబ్ జాంతే హై కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై జో కి ఆజ్ జిత్ని భీ మ్యానుఫ్యాక్చరింగ్ హోతీ హై, చాహే ఆప్కే హాత్ మే జో మొబైల్ ఫోన్ హై, జో కెమెరా హై, ఘర్ మే ఫ్రిజ్, టీవీ, ఏసీ, స్కూటీ, కార్, ట్రైన్, చాహే మిసైల్స్ హో, కుచ్ భీ హో, సబ్ మే సెమీ కండక్టర్ చిప్స్ లగ్తీ హై.
1: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 1,00,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
0: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
1: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలని ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

0: జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్దికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
1: ఒడిశాలోని పూరిలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ మూడు రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
0: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భద్రతా ఆర్థిక రంగాల అభివృద్దికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడీపీ దాదాపు $5 ట్రిలియన్గా ఉందని దోవల్ వెల్లడించారు.
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
0: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
1: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బృందావనం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్నా వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్ వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మాయదారి మల్లికార్డు చిత్రానికి పి సుశీల పాడిన ఆత్రేయ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమలారం నుంచి.

తర్వాత భువనచంద్ర గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం ప్రేమలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉగ్ర నరసింహం చిత్రానికి కేజే యేసుదాస్ పి సుశీల పాడిన దాసనారాయణరావు గీతం సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీల పాడిన పింగళి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య ఉమాదేవి జయమ్మ. వీరి కోరికపై ఈ పాట.

జీవన రాగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాజశ్రీ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం అమరాజీనామా. ఈ చిత్రానికి రాజౌల్ నుండి వాణి వాసు ఈ పాటను కోరుతున్నారు. వీరి కొరకపై ఈ పాట.

0: రాయి చేసుకుని ఎవరు ఎవరికి ఇవ్వని వీడుకోలు.
1: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట బావా బావమరది. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోల్లంక, అవనిగడ్డ, కృష్ణా జిల్లా నుంచి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రయాణాలు సులభతరం చేసేలా త్వరలో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనివల్ల విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన వారందరికీ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెహల్గాం బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను, మాతా వైష్ణోదేవి యాత్రను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళంలోకి మరో యుద్దనౌక చేరబోతోంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్దనౌకను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నావికాదళ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలకాల మకర విళక్కు యాత్రల సమయంలో భక్తుల భద్రత, సౌకర్యం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఇతర సంక్షేమ చర్యలకు ట్రావెన్కోర్ దేవస్థాన మండలి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొరటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారత షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన యమగుచిపై పీవీ సింధు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చెప్పేస్తూ ఈవినింగ్ 5 o'clock వరకు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రతి అవర్ కూడా. బట్ ఈ టైంలో సినిమా కబులలో ఏం మాట్లాడుకుందాం? ప్రేమ. మన తెలుగు సినిమా హిస్టరీలో లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ ప్లేస్ డెఫినెట్ గా ఉంటుంది, అవునా కదా? అంటే చాలా వరకు లవ్ స్టోరీస్ మనల్ని మెస్మరైజ్ చేశాయి, కొన్ని నవ్వించాయి, కొన్ని ఏడిపించాయి, అనుకుని మన హార్ట్స్ లో పర్మనెంట్ గా నిలిచిపోయాయి. అసలు లవ్ కి ఏజ్ లేదు, భాష లేదు, హద్దులు లేవు, ఉండవు కూడా. అండ్ అంటే రెండు మనసులు నిజాయితీగా కలిస్తే చాలు, అవునా కదా? అందుకే గీతాంజలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అంటే అంతకుముందు కూడా చాలా ఓల్డ్ మూవీస్ కూడా ఉన్నాయి లవ్ స్టోరీస్, బట్ ఇప్పటి రీసెంట్ గా సీతారామం లవ్ స్టోరీ, మజిలీ, ఫిదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. మరి ఆ లిస్ట్ లో నుంచి కొన్ని సినిమాలు మనం మాట్లాడుకుందాం, అండ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్, అండ్ అందులో నుంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. బట్ ఫస్ట్ మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: పాప్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేస్తున్నాం అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. మాట్లాడుకుందాం అని చెప్పాను కొన్ని లవ్ స్టోరీస్ గురించి అండ్ ఎస్పెషల్లీ అంటే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీస్ గురించి. ఫస్ట్ మనం ఏమాయేస్ అవి అండ్ హీరో అండ్ హీరోయిన్ ఒకే హౌస్ లోని గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారనమాట. అండ్ హీరోయిన్ కన్నా హీరో 2 ఇయర్స్ ఏజ్ తక్కువ కూడా. అండ్ అంతేనా కాదు, వాళ్ళిద్దరిది అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళెలా కలుస్తారు అని అనుకోవచ్చు, బట్ డెఫినెట్ గా కలుస్తారు. అదే మ్యాజిక్ ఆఫ్ లవ్. డైరెక్టర్ వాసుదేవ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంతో అందంగా చూపించిన క్లాసిక్ మూవీ ఏమాయేసవి. నాగ చైతన్య అండ్ సమంత చేసిన కార్తిక్ అండ్ జెస్సీ క్యారెక్టర్స్ మన మైండ్ లో నుంచి ఎప్పటికీ అంత త్వరగా పోవు అనమాట. అండ్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్ ఆల్బమ్ మొత్తం ఒక్క సాంగ్ ని కూడా తక్కువ చేయడానికి లేదు, అలాంటి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మరి అలాంటి సాంగ్స్ లో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసేవి నుంచి. బెన్నీడేల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ వినరు ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావు నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 11:19:02. కొన్ని లవ్ స్టోరీస్ మన కళ్ళను తడిపేస్తాయి డెఫినెట్ గా. హీరో యాక్చువల్ గా ఈ సినిమాలో హీరో ఎవరు లేని ఒక ఇండియన్ సోల్జర్ అనమాట. అండ్ తన పేరు రామ్. అండ్ తనకు తెలియని ఒక అమ్మాయి నుండి వచ్చే ఒక లవ్ లెటర్ తో తన లైఫ్ లో ఒక కొత్త హోప్ ని చూస్తాడు. అలాగే అండ్ ఆ లెటర్ రాసిన సీతామహాలక్ష్మి కోసం హీరో చేసిన జర్నీ ఈ అందమైన లవ్ స్టోరీ. గుర్తొచ్చిందా? అదే సీతారామం అనమాట. రామ్ అండ్ సీత క్యారెక్టర్స్ లో దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ తో పాటు కాశ్మీర్ అందాలు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక క్లాసిక్ ని చేశాయి. మరి ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ సీతారామం నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది విశాల్ చంద్రశేఖర్ అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ చరణ్. అండ్ స్టూడియోలో టైం 11:24:05. మనం ఉన్నాం సినిమా కబుర్లలో, మాట్లాడుకుంటున్నాం కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి. అండ్ నెక్స్ట్, అసలు లవ్ అనేది లైఫ్ అంతా ఒకేలా ఉంటుందా లేక కాలంతో పాటు మారిపోతుందా? ఈ క్వశ్చన్ ను ఎంతో కొత్తగా ఎంతో అందంగా మనకందించిన మూవీ ఆరెంజ్. ఓ రేంజ్ లవ్ స్టోరీ అనమాట. సో ఫస్ట్ యాక్చువల్గా ఈ పాయింట్ విన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఈ మూవీని కొంచెం కొత్తగా వింతగా ఉంది ఏంటి అని అనుకోవచ్చు, బట్ తర్వాత చూస్తే ఇప్పుడు అది క్లాసిక్ అయిందని చెప్పొచ్చు. అంటే ఒక అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అడ్వాన్స్డ్గా వచ్చిన సినిమా, ఇప్పుడు రావాల్సిన సినిమా అది. ఎనీవే, ప్రేమించడం ఈజీ కానీ లైఫ్ మొత్తం అదే లవ్ని నిలబెట్టుకోవడం ఈజీనా అనే క్వశ్చన్తో హీరో చేసే జర్నీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అండ్ హ్యారీ జయరాజ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. అండ్ ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

అబద్ధమే రుచించని అబ్బాయిని. లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేసినండి. సాంగ్ ని పాడింది నరేష్ అయ్యర్ అండ్ అదిష అండ్ యువి జాకీ అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ పాటకు లిరిక్స్ అందించింది వనమాలి. అండ్ మనము నాం సినిమా కబుర్లలో లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం. కొన్ని కల్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటాం. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, వాటిలో నుంచి మనం కొన్ని మాత్రమే మాట్లాడుకోగలం ఎందుకంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి. ఎనీవే, ప్రతి లవ్ స్టోరీకి ఒకే ఎండింగ్ ఉంటుందా అంటే ఉండదు. కొన్ని లైఫ్ మొత్తం తోడుగా ఉంటే మరికొన్ని జీవితానికి ఒక లెసన్ నేర్పిస్తాయి అన్నమాట. అలాంటిదే బేబీ మూవీ. లైఫ్ లో సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయో, అంటే ఐ మీన్ ఎలా చేంజ్ అవుతాయో ఈ మూవీ మనకి డెఫినెట్ గా చెప్తుంది. అంటే ఈ మూవీలో ప్రేమతో పాటు నమ్మకం, అపార్థాలు, ఆశలు, బాధ, విరహం ఇలా అన్ని టచ్ చేసిందనమాట ఈ మూవీ అనేది. ఎనీవే, ఈ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ అండ్ ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్ చంద్ర అండ్ కిడ్స్ కూడా పాడారు. సూపర్ సాంగ్ ఈ సూపర్ క్లైమేట్ లో మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బేబీ నుండి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 11:36:55. అండ్ ప్రేమ అనేది ఒక్క జన్మలో మొదలై ఆ జన్మలోనే ఉంటుందా? కాదు, మరికొన్ని జన్మలు దాటినా అది ఎండ్ అవ్వదు. కాలం మారినా ప్రదేశాలు మారినా నిజమైన ప్రేమ మాత్రం తన గమ్యాన్ని ఎప్పటికైనా డెఫినెట్ గా చేరుకుంటుంది అని చెప్పిన సినిమా శ్యామ్ సింగ్ రాయ్. రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాని డ్యువెల్ రోల్ తో పాటు సాయి పల్లవి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అలాగే మికిజే మేయర్ బ్యూటిఫుల్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక అందమైన ప్రేమ కావ్యంగా నిలబెట్టాయని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ నాకు క్లైమాక్స్, అంటే సినిమా మొత్తం బాగుంటుంది బట్ క్లైమాక్స్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా. సో సాయి పల్లవి అంటే ప్రీవియస్ జన్మలో నానితో చెప్తుందనమాట, నేను నీ చేతుల్లోనే చనిపోతాను అని చెప్పి. అది నాని ఆ జన్మలో చనిపోయినా సరే మళ్ళీ ఇంకో జన్మలో నాని మళ్ళీ పుడతాడు అండ్ వాళ్ళందరూ, ఐ మీన్ వాళ్ళిద్దరూ క్లైమాక్స్ లో కలుసుకుంటారు. అప్పటి వరకు నా అంటే సాయి పల్లవి తను చాలా ఓల్డ్ అయిపోయినా సరే అప్పటి వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే నాని వస్తాడో తనని చూసిన తర్వాత తన చేతుల్లోనే చనిపోతుందన్నమాట. ఆ సీన్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది బట్ బ్యూటిఫుల్ మూవీ, అలాగే బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా. సో ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. ఇంటూ స్టేట్ యూన్ టూ విత్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

అనురాగ్ కుల్కర్ని పాడిన లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. శ్యామ్ సింగ్ రాణి నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జేమే. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో, మాట్లాడుకుంటున్నాం లవ్ స్టోరీస్ గురించి, కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి. అండ్ నెక్స్ట్ అంటే కొన్ని కథలు కలిసే వరకు అందంగా ఉంటాయి, మరికొన్ని కథలు విడిపోయినా సరే అందంగానే మిగిలిపోతాయి. అలాంటి మధురమైన ప్రేమ కథే జాను అనమాట. మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమా? ఎనీవే, శర్వానంద్ అండ్ సమంత మెయిన్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది సి ప్రేమ్ కుమార్. అండ్ అంటే యాక్చువల్ గా స్టోరీ ఏంటంటే, స్కూల్ డేస్ లో మొదలైన ఒక స్వచ్ఛమైన ప్రేమ చాలా ఇయర్స్ తర్వాత మళ్లీ కలుసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, బట్ అది అంతే సెన్సిటివ్ గా చూపించారు ఈ సినిమాలో. అంటే ఒక స్కూల్ మెంబర్స్ అందరూ కూడా ఒక స్కూల్ ఒక క్లాస్ గెట్ టుగెదర్ జరిగినప్పుడు మళ్ళీ రామ్ అండ్ జాను క్యారెక్టర్స్ చాలా ఇయర్స్ తర్వాత ఒకరినొకరు కలుసుకుంటారు. అండ్ ఆ వన్ డేలో అంటే వాళ్ళ జీవితంలో మిగిలిపోయిన జ్ఞాపకాలు, చెప్పలేకపోయిన మాటలు, మౌనంగా దాచుకున్న ప్రేమను మరోసారి మనందరికీ ఎక్స్పీరియన్స్ చేసేలా చూపించారు డైరెక్టర్. యాక్చువల్ గా మీరు గమనిస్తే ఈ సినిమాలో పెద్ద పెద్ద మాటలేం కనిపించవు, జస్ట్ నిశ్శబ్దంలో ప్రేమ కనిపిస్తుంది, ఒక చూపులో ప్రేమ కనిపిస్తుంది, అలాగే ఒక చిరునవ్వులో ప్రేమ కనిపిస్తుంది, అండ్ ఒక జ్ఞాపకంలో ప్రేమ కనిపిస్తుంది. అందుకే జాను ప్రతి ప్రేమించిన మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం సినిమా కవర్లలో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్, మీలో ఎంతమందికి ఈ సినిమా కూడా ఫేవరెట్? ఓయ్, ఈ సినిమాలో హీరో అంటే లైఫ్ ని చాలా సరదాగా హ్యాపీగా ఎవ్రీ సెకండ్ ని ఆస్వాదిస్తూ షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలనుకుంటాడు. బట్ హీరోయిన్ విషయానికి వస్తే లైఫ్ ని చాలా ప్రశాంతంగా ఒక ఆర్గనైజ్డ్ గా గడపాలనుకుంటుంది. అండ్ హీరో నేమ్ ఏమో ఉదయ్, హీరోయిన్ పేరు సంధ్య. సో ఉదయం సాయంత్రం అనమాట. అండ్ హీరోయిన్ లైఫ్ లో ఒక ట్రాజడీ కూడా ఉంటుంది. బట్ ఆ ట్రాజడీ వల్ల అంటే చిరునవ్వును దూరం చేయకుండా హీరోయిన్ కి ఉండాలని చెప్పి ఆ ఉదయ్ చేసే ప్రతి అటెంప్ట్ కూడా మన హార్ట్స్ ని డెఫినెట్ గా మెల్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అవునా కదా, చాలా మంది చూసే ఉంటారు ఓ సినిమా అయితే. ఎనీవే, యువన్ శంకర్ రాజా, వాట్ ఎ మ్యూజిక్! ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. అలాంటి డైమండ్స్ లో నుంచి ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఇది ఈరోజు సినిమా కవర్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎనివే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 12 o'clock ఈ న్యూస్ కూడా ఉంటుంది. అండ్ 12:02కి మళ్ళీ మనం కలుద్దాం. ఎక్కడ మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. మొన్న కూడా కొన్ని మాట్లాడుకున్నాం కదా చాక్లెట్ కి సంబంధించి చాలా ఫ్యాక్ట్స్. అండ్ ఈ రోజు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి కొన్ని చాక్లెట్ కి సంబంధించి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం 12:02కి మీకు తెలుసాలో. అండ్ ఇప్పుడైతే ఈ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఓయ్ నుండి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ పాటను పాడింది కేకే. వింటూ స్టెడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్టంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని గుంటూరు నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. విశాఖ జిల్లా గండిగుండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా వ్యూహాలు ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన బీజేపీ రాష్ట స్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన ప్రసంగించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.

కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం 2.0 కింద రాష్ట్రంలో 62.65 లక్షల మంది విద్యార్థులకు 38 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన వారికి ఉచిత చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై కాకినాడ జిల్లా తుని పట్టణ పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వద్దు అంటూ ప్లకార్డులతో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలకాల మకరవిలక్కు యాత్రల సమయంలో భక్తుల భద్రత, సౌకర్యం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఇతర సంక్షేమ చర్యలకు ట్రావెన్కోర్ దేవస్థాన మండలి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన యమగుచిపై పీవీ సింధు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటిగంటకు వింటారు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03:20. మీకు తెలిసా వెల్కమ్ చెప్పేస్తూ మరి ఈ 1 అవర్ లో ఏం మాట్లాడుకుందాం చెప్పాను కదా, చాక్లెట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. అంటే రకరకాల ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనం అంటే చాక్లెట్ డే సెలబ్రేట్ చేసామని చెప్పాను అంతకుముందు వచ్చినప్పుడు, జూలై 7. యాక్చువల్ గా ఫిబ్రవరిలో వచ్చే చాక్లెట్ డే కాదనమాట, ఇది ఒరిజినల్ చాక్లెట్ డే జూలై 7. బట్ దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం అండ్ ఈ రోజు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాక్లెట్ గురించి. మరి దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సిద్ శ్రీరామ్ బాండ్ లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బ్రహ్మాస్త్ర నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాక్లెట్ గురించి చెప్తానని చెప్పాను. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బ్లడ్ గ్రూప్ లింక్ అనమాట. అంటే జపాన్ లో బ్లడ్ గ్రూప్ చాక్లెట్స్ అని చెప్పి అమ్ముతారు. అవి ఏంటంటే మన బ్లడ్ గ్రూప్ ని బట్టి మన పర్సనాలిటీకి సరిపోయే ఫ్లేవర్ ఉన్న చాక్లెట్ ని వాళ్లే డిజైన్ చేసి చేస్తారంట. ఇది కొంచెం వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, బట్ ఇది నిజంగా నిజం. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే రూబీ చాక్లెట్ ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? అంటే డార్క్ చాక్లెట్ తెలుసు, మిల్క్ చాక్లెట్ తెలుసు, అండ్ వైట్ చాక్లెట్ తెలుసు. బట్ ఇవేవి కాకుండా వరల్డ్ లో ఫోర్త్ టైప్ ఆఫ్ చాక్లెట్ ఉంది, అదే రూబీ చాక్లెట్. అంటే ఏంటో తెలుసా? ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఇది న్యాచురల్ గా పింక్ కలర్ లో ఉంటుందంట. అండ్ దీన్ని 2017 లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఈ చాక్లెట్ ని. రూబీ చాక్లెట్ అంటారనమాట. ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ చాక్లెట్ అదర్ దాన్, అంటే డార్క్ చాక్లెట్ కాకుండా, మిల్క్ చాక్లెట్ కాకుండా, వైట్ చాక్లెట్ కాకుండా రూబీ చాక్లెట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అబౌట్ చాక్లెట్ గురించి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఇంటూ వివిత్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద

0: కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:21:33. మనమున్న మీకు తెలిసాలో లవ్లీ సాంగ్స్ వింటూ అండ్ కొన్ని చాక్లెట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్ స్మెల్ ఉంటుంది కదా, అందులో దాదాపు 600 రకాల వాలటైల్ కాంపౌండ్స్ ఉంటాయంట. అండ్ విచిత్రం ఏంటంటే సైంటిస్ట్ అందరూ కూడా ఒక ల్యాబ్లో ఎన్ని ప్రయోగాలు చేసినా సరే ఆ న్యాచురల్ చాక్లెట్ సువాసన ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్టిఫిషియల్గా రీక్రియేట్ చేయలేకపోతున్నారు. అదన్నమాట చాక్లెట్ పవర్. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అంటే ఎంత గట్టి చాక్లెట్ తీసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన చాక్లెట్ తిన్నా సరే నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది కదా. యాక్చువల్గా చాక్లెట్ అనేది మన బాడీ టెంపరేచర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట, అందుకే ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా మాయమైపోతుంది. చెప్తూ ఉంటే నాకు కూడా చాక్లెట్ తినాలని ఉంది. ఎనీవే తర్వాత తిందాం. అండ్ 12:22:30-35 స్టూడియోల టైం ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ రెమో నుండి. నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే క్రేజీ క్రేజీగా ట్రై చేస్తానే, ఈ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేస్తాను. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

నన్ను కొల్లగొట్టే, నన్ను కొల్లగొట్టే, చంటి పాపల నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే. ఫస్ట్ లుక్ లోన చూడగానే గుండె గంట కొట్టే, గుండె గంట కొట్టే, లవ్ బుక్ లోన ఫస్ట్ పేజీ అర్థం.

0: గొల్లగొట్టి నన్ను గొల్లగొట్టి
1: చంటి పాపల నవ్వుతోటి
0: నన్ను గొల్లగొట్టి
1: బస్సు లుక్కులోన చూడగానే గుండె గంట కొట్టి గుండె గంట కొట్టి.

0: ಕೆಳಗೊಟ್ಟೆ.
1: ವಿಂಟನಾರು ವಿವಿಧ ಭಾರತಿ FM 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం చిరిగిలే ఉన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. అనంతరం వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు కొనసాగుతాయి. ముందుగా తెలుగులో

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభంగానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమాపేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమాపేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

అధ్యక్షత వహిస్తున్నారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమాపేశంలో పాల్గొన్నారు. సమాపేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమాపేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్ర మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమాపేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమాపేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సీపీఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్ర సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమాపేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమాపేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమాపేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమాపేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యకుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిందీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి సొంత రాజ్యాంగం, అధ్యకుడు, ప్రతినిధుల సభ పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యకుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యకుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నీని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్టపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్టపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశ అధ్యక్షురాలు మాయా సాంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్టపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్టపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్టపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్టపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్టపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్టపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూ కశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో
యాత్రికుల భద్రత

సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం

0: వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని తగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా, కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకానే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:15 అండ్ మనము నా మీకు తెలుసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ దేని గురించి, చాక్లెట్ గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మిల్టన్ హర్షీ ఒక ఫేమస్ చాక్లెట్ కంపెనీ ఓనర్ అనమాట. ఈయన యాక్చువల్ గా ఈయన టైటానిక్ షిప్ ఏదైతే ఉందో దానిలో ట్రావెల్ చేయాల్సిందంట, కానీ లాస్ట్ మినిట్ లో ఒక బిజినెస్ క్లాస్, ఐ మీన్ బిజినెస్ మీటింగ్ వల్ల ట్రావెల్ ని క్యాన్సిల్ చేసుకున్నారనమాట. అలా టైటానిక్ ట్రాజెడీ నుంచి తప్పించుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫేమస్ చాక్లెట్ సిరప్, చాలా మందికి ఫేమస్ ఇది సిరప్ అనమాట. ఇంక్లూడింగ్ మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ ఫలూదా కానీ తిన్నా సరే దానిలో కూడా ఈ చాక్లెట్ సిరప్ వేస్తారనమాట. సో దాన్ని డెఫినెట్ గా మిస్ అయ్యేవాళ్ళు. అంటే ఈయన ఆ షిప్ లో ట్రావెల్ చేసి ఉంటే, ఆ ప్రమాదం జరుగుంటే ఈయన ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఈ సిరప్ కూడా వచ్చేది కాదనమాట. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్ కి సంబంధించి, చాలా మాట్లాడుకుందాం. బట్ ఇంకొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాధేశ్యామ్ నుంచి ప్లే చేస్తున్నాను, నగుమోము తారలే. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేడియో

చేసుకోండి. సో మొన్న ఆల్రెడీ చెప్పాను కదా, అంటే కోకో బీన్స్ ఉంటాయి, కోకో చెట్లు ఉంటాయి అని చెప్పి, అలాగే ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. అవి చాలా అంటే చాలా చిన్నవిగా ఉంటాయంట. అండ్ వీటికి పాలినేషన్ తెలుసు కదా, పాలినేషన్ చేయగలిగేది కేవలం చాక్లెట్ మిజ్ అనే ఒక చిన్న దోమ మాత్రమే. అసలు నిజంగా చెప్పాలంటే మనం ఆ దోమకి డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్పి తీరాలి, ఎందుకంటే ఆ మస్కిటో అనేది లేకపోతే వరల్డ్ లో అసలు చాక్లెట్ అనేదే ఉండదంట. ఎందుకు అంటే పాలినేషన్ జరగాలి, పాలినేషన్ జరిగితేనే తర్వాత బీన్స్ వస్తాయి, దాని నుంచి చాక్లెట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా ఈ సిరప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ మేక్ చేయాలి అని అంటే డెఫినెట్ గా ఇదంతా జరగాలి అని అంటే ఆ మస్కిటో వల్ల పాలినేషన్ అనేది డెఫినెట్ గా జరగాలి. కాబట్టి దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, వరల్డ్ వైడ్ డైలీ దాదాపు 100 కోట్ల మంది చాక్లెట్ ను ఆస్వాదిస్తున్నారని చెప్పి ఒక సర్వేలో తెలిసిందనమాట. ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలిసాలో అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ మీ అందరికి చెప్తున్నాను. ఇందాక చెప్పాను కదా, వరల్డ్ వైడ్ డైలీ దాదాపు అంటే 100 కోట్ల మంది చాక్లెట్ని ఆస్వాదిస్తున్నారంట. అంటే ఈ సెకండ్, ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాక్లెట్ వ్యాపర్ని అలా చింపి నోట్లో ఫస్ట్ బైట్ వేసుకుంటున్నారన్నమాట. అది చాక్లెట్ ఉన్న పవర్. ఎనీవే, ఒక రీసెర్చ్ ప్రకారం డార్క్ చాక్లెట్లో ఉండే కొన్ని కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూజ్ చేసే టూత్పేస్ట్ ఉంటుంది కదా, దానిలో ఫ్లోరైడ్ కంటే కూడా ఫాస్ట్గా మన టీత్లోని బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తాయంట. అందుకని కొన్ని ఫారెన్ కంపెనీస్ ఫారెన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే చాక్లెట్ ఫ్లేవర్డ్ టూత్పేస్ట్ని కూడా రెడీ చేస్తున్నాయి అన్నమాట. మీరు వినింది నిజమే. ఎవరైతే పొద్దున్న బద్ధకంగా లేచి అబ్బా ఇప్పుడు బ్రష్ అయ్యాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అతి త్వరలో మేబీ చూడొచ్చు చాక్లెట్ టూత్పేస్ట్ని. అలా అని చెప్పి బ్రష్ చేయకుండా ఆ టూత్పేస్ట్ని తినేమాకండి, చాలా చండాలంగా ఉంటుంది. ఎనీవే, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే లా చౌర్సా వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ అనమాట. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 1 కిలో 6.6 లాక్స్ అంటే 660,000. అండ్ బ్రిటన్కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన 5,792.5 కిలోస్ మహా చాక్లెట్ బార్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ హెవీయెస్ట్ చాక్లెట్గా ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. అంతేకాదు 2024లో ఈక్వెడార్లో 416.34 స్క్వేర్ మీటర్స్ ఉన్న చాక్లెట్ బార్ అతిపెద్ద చాక్లెట్ బార్గా ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఎంత పెద్దదంటే, ఇప్పుడు చెప్పిన ఈ చాక్లెట్ బార్ ఎంత పెద్దది అని అంటే ఆ రికార్డ్ కోసం క్రియేట్ చేసిన అంటే యూజ్ చేసిన ఈ చాక్లెట్ బార్ ఏదైతే ఉందో దాన్ని ఒక పర్సన్ సపోజ్ మీరే డైలీ ఒకటి చొప్పున ఒక చిన్న బైట్ చొప్పున తింటూ ఉంటే చాక్లెట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 30 ఇయర్స్ టైం పడుతుందండి. అంటే మనం ఆ బార్ దగ్గర నుంచొని హ్యాపీగా ఎంత పెద్ద బార్ అయితే ఉందో ఆ బార్ దగ్గర చాక్లెట్ బార్ దగ్గర నుంచొని మనం రోజుకు ఒక చిన్న మొక్క తిన్నాం అనుకో, దాదాపు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒక పర్సన్కి యావరేజ్గా 30 ఇయర్స్ టైం పడుతుందంట. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్ గురించి. ఆల్రెడీ మనం మొన్న లాస్ట్ వీక్లో మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఎనీవే, ఇంట్లో చాక్లెట్ ఉంటే అలాగ తీసి ఒక చిన్న బైట్ నోట్లో వేసుకుని నేను ఇప్పుడు ప్లే చేస్తున్న సాంగ్ వింటూ ఉండండి. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను, దాని గురించి మాట్లాడుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈ రోజు సాగునీటిని విడుదల చేస్తారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. అనకాపల్లి నుంచి కాశీ అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. 20 బోగీల్లో 1500 మంది ప్రయాణికులతో ఈ రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందని 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 గిరిజనుల కుటుంబాలకు తక్షణ

సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున జిల్లా యంత్రాంగం ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. రాష్టంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెహల్గాం బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను, మాతా వైష్ణోదేవి యాత్రను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: Mukti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:53. వెల్కమ్ టు ధీరా. సో మన ధీరలందరి కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను అనమాట. ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు జరిగినా సరే, యుద్ధాలు వచ్చినా సరే, ఎకనమిక్ రిసెషన్ వచ్చినా సరే, ఇలా ఏది వచ్చినా సరే, మిడిల్ క్లాస్ ని షేక్ చేసేది రెండు విషయాలు అనమాట. ఒకటి ఫ్యూయల్ అండ్ రెండవది మగువలకి ఇష్టమైన బంగారం. అవునా, ఇప్పుడున్న గోల్డ్ కోస్ట్ కి మన ధీరలందరూ కూడా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారా అనుకుంటున్నాను. నేనైతే, నేను కూడా కొంతమందిని బయట చూశాను. సో గోల్డ్ కొనలేం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా వేరే ఏదైనా యూజ్ చేద్దాం, లైక్ సిల్వర్ కానీ ఇలా ఉంటాయి కదా, ఈ జ్యువెలరీ యూజ్ చేద్దాం అని చెప్పి. అండ్ పెరుగుతున్న ప్రైజెస్ కానీ, డైలీ చేంజ్ అవుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, లైట్ గా ఉండే డిజైన్స్, ఇవన్నీ కలిసి గోల్డ్ కి ఆల్టర్నేటివ్ ఆర్నమెంట్స్ గా మారుతున్నాయి అన్నమాట. ఒకప్పుడు చూస్తే ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ ఉండి తీరాల్సిందే. మరి ఇప్పుడు మాత్రం ఈ ఆల్టర్నేటివ్ సూపర్ హీరోస్ చాలానే ఉన్నాయి గోల్డ్ కాకుండా. వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. ధీరాస్ రెడీయా? చాలా మాట్లాడుకుందాం, బట్ దానికన్నా ముందు ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ బింబిసారా నుంచి ప్లే చేస్తాను సాంగ్. మీ అందరి కోసం వింటూ స్టేడియం టూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బింబిసార నుంచి ప్లే చేశాను. లవ్లీ సాంగ్. అండ్ ఈ సాంగ్ తర్వాత మనం ధీరాలో ఏం మాట్లాడదాం అని చెప్పాను కదా. అంటే మన ధీరలకి, మన లేడీస్ అందరికీ కూడా గోల్డ్ అంటే ఎంత మగువ, ఐ మీన్ ఎంత మక్కువ, మగువకి గోల్డ్ అంటే అంత మక్కువ. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అండ్ గోల్డ్ ప్రైస్ ప్రకారం కూడా చాలా, అంటే వేరే వేరే ఆప్షన్స్ కూడా చాలా వచ్చినాయి. ఏ ఫంక్షన్కి ఏం వేసుకెళ్ళాలి అంటే అదర్ దాన్ గోల్డ్ అనమాట, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ చెప్పాలి అని అంటే గోల్డ్ కాకుండా ఏం యూజ్ చేస్తారు అని అంటే డెఫినెట్ గా ఫస్ట్ ప్లేస్ లో సిల్వర్ అని చెప్తారు. ఎందుకంటే గోల్డ్ కి దగ్గర రిలేటివ్ అని చెప్పొచ్చు దీన్ని. మెరుపులో ఏమాత్రం తగ్గదు ఇది, బట్ ఖర్చు విషయంలో మనసుకు కొంత హాయినిస్తుందనే చెప్పాలి. కంపేర్డ్ టు గోల్డ్ తో కంపేర్ చేస్తే ఇది మనకి ఆ ప్రైజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పిన, పురాతన కాలంలో రాజులు, సంపన్నులు అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెండి ప్లేట్స్లోనే భోజనం చేసేవాళ్ళు అండ్ వెండినే యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అని అంటే కొన్ని చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి హెల్త్కి మంచిదని చెప్పి, వాటర్ని కూడా క్లీన్గా ఉంచుతుంది ఈ వెండి అనేది అని చెప్పి అప్పుడు నమ్మేవాళ్ళు. అప్పుడు నమ్మడం ఏంటి, ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హౌసెస్లో చిన్నపిల్లలకి సిల్వర్ గ్లాస్ అండ్ స్పూన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవునా?

ఇంక్లూడింగ్ మనకి కూడా అది యూజ్ చేసే పెంజు ఉంటారు. అంతేకాదు పాత కాలంలో చిన్న చిన్న గాయాలకు కూడా వెండి పోత అనేది యూజ్ చేసేవాళ్ళంట. సో ఆ గాయం మానిపోతుందని చెప్పి నమ్మేవాళ్ళు. ఇలా ఒకటి కాదు చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ సిల్వర్ అనేది అడుగుపెట్టి డైలీ ఆర్నమెంట్స్ కానీ స్టైలిష్ అండ్ సింపుల్ చైన్స్, మోడర్న్ జ్యువెలరీ డిజైన్స్ ఇలా అందరి చేతుల్లో తళతళ మెరిసిపోతుందని చెప్పొచ్చు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సాంప్రదాయం కానీ ఆరోగ్యం, స్టైల్ అండ్ అవైలబిలిటీ ఈ నాలుగు కలిసి సిల్వర్ని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడతాయని చెప్పొచ్చు. కావాలంటే ఎవరినైనా అడగండి, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా, ఇంక్లూడింగ్ మీ మదర్ని కానీ ఎవరినైనా, గోల్డ్ కాకుండా ఏం కొందామమ్మా అంటే డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్ సిల్వరే అవుతుందన్నమాట. అది సంగతి. ఇలా ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటి గురించి అంటే వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు సిల్వర్ అయిపోయింది కాబట్టి ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఓరి దేవుడా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది సిద్ శ్రీరామ్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది లియోన్ జేమ్స్. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రియేషన్ స్టూడియోలో టైం 1:18:50. సో మనమున్నాం ధీరాలో, మాట్లాడుకుంటున్నాం మన మగువలకి ఇష్టమైన బంగారం కాకుండా ఇంకేం ఆర్నమెంట్స్, అంటే ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ అయితే సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఐ మీన్ వాటిలో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకున్న లిమిటెడ్ టైం 1 అవరే కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి. సో దాని గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ఉంటాయి ఎగ్జాక్ట్ గా 1:20. సో మళ్ళీ మనం సేమ్ 10 మినిట్స్ గ్యాప్ లో మళ్ళీ కలుద్దాం, 1:30 కల్లా కలుద్దాం. సో ప్రాంతీయ వార్తలు మరికొద్దిసేపట్లో, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 1:02. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు

0: పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమలు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షల లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు, దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.
0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైళ్లను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
2: ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు అనకాపల్లి నుంచి 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైళ్ళు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుంట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొస్తున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన

0: తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు నిలిచింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ లేదా mygov.in వెబ్సైట్కు కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిచిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణం. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితలావర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31 అని మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సండేస్ అందరికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఈ రోజు సండే కాబట్టి మాక్సిమం అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో ఎలా జరుగుతుందో షో డెఫినెట్ గా. బట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను.

సో ఎప్పట్లోనే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతున్నాను. ఏంటంటే, తోక ఉంటుంది పైకి కూడా ఎగురుతుంది కానీ పక్షి కాదు, ఏంటది? తెలిస్తే 08662438148 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పట్లోనే చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. 08662438148 ఈ నెంబర్ కి వాట్సాప్

చేస్తూ ఉండొచ్చు. తోక ఉంటుంది, పైకి కూడా ఎగురుతుంది, కానీ పక్షి కాదు. ఏంటది తెలిస్తే 0866 24 888 14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

సిత్ శ్రీరాంబాడిన బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేసింది అను ప్రొవెన్స్ అండ్ ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చాయి నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే తోక ఉంటుంది పైకి కూడా ఎగురుతుంది కానీ పక్షి కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఎప్పట్లోనే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగానే అడిగాను అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. క్రిష్ గారు చాలా రోజులకు వచ్చారు, మీరు వస్తే ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి. అండ్ వెల్కమ్ టు అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, ఏంటి ఈరోజు స్పెషల్స్, వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను అండ్ స్పెషల్స్ ఏం లేవు అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు పల్నాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి సందడే సందడీ టైం రానే వచ్చింది, ప్రోగ్రామ్ లో కిషోర్ గారు ఏమేమి ప్రశ్నలు వేయబోతున్నారో మరి అని అంటూ సో టుడే మీరు వచ్చి సర్ప్రైజ్ చేశారు, బోలెడు విషయాలు పాటలు సందడే సందడి వరకు ఎంతో చక్కగా వింటూ రెడీ అవుతామని అంటూ థ్యాంక్ యూ సో మచ్ జానకీజీ. అండ్ రైట్ ఆన్సర్ కూడా

థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి గుంటూరు, సారీ రవికుమార్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్జీ నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నీ కూడా రోజ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు కుసుమ అంబట్నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోదా జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ భీమవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కర్పాక నుండి రమా సుధాకర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఆన్సర్ ఎర్రబాలెం నుండి గోపాల్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య పంపించారు బండార్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అని అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం. 3 రోజులుగా యాప్లో రావడం లేదు, మేము యాప్లోనే వింటుంటాం, చాలా దూరం

భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ భీమవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అర్జే సార్ అని అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా సుధాకర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఆన్సర్ ఎర్రబాలెం నుండి గోపాల్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య పంపించారు బండారుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అని అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం. 3 రోజులుగా యాప్లో రావడం లేదు, మేము యాప్లోనే వింటుంటాం, చాలా దూరం కాబట్టి యాప్లో రావడం లేదు, దయచేసి గమనించగలరు అన్నాడు. సో ఈ రోజే నేను నేను నోటీస్ చేశాను, ఎస్పెషల్లీ చాలా మందికి యాప్లో రావట్లేదని చెప్పి నాకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటివరకు నాకైతే తెలియదు, అండ్ సో సారీ. మాక్సిమం దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాణ జైనుద్దీన్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కాహనూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి విజయవాడ, యూజువల్లీ వినే సైట్లో నాట్ అవైలబుల్ సిన్స్ 2 డేస్. ఓకే, అదే ఇప్పుడు చెప్తున్నారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పంపించారు సూర్యబాబు గారు, రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ గోల్నేపల్లి నుండి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ రైట్ ఆన్సర్. తోక ఉంటుంది, పైకి కూడా ఎగురుతుంది, కానీ పక్షి కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సో ఆన్సర్ కైట్ అన్నమాట, గాలిపటం. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. సో 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. 9 అక్షరాలు ఉంటాయి ఈ లెటర్లో, ఇందులో 3, 4, 5 కలిపితే 10 అని అర్థం వస్తుంది, 6, 8, 9 కలిపితే 1000 కిలోలు అని అర్థం వస్తుంది, అండ్ 1, 5, 2 కలిపితే చీమ అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. దాసరపాలెం నుండి పోలీస్ శివదాస రెడ్డి గారు తిరుపతమ్మ పంపించారు రైట్ ఆన్సర్, గాలిపటం అంటూ. అండ్ సెకండ్ క్వశ్చన్ పెన్ పేపర్తో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 4, 5 కలిపితే 10 అండ్ 6, 8, 9 కలిపితే 1000 కిలోలు అండ్ 1, 5, 2 కలిపితే చీమ అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్, 9 లెటర్ వర్డ్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:44:20 అండ్ మనము నామ్ సందడే సందర్లో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, ఆన్సర్ ఏంటో చూద్దాం. చెప్పే ముందు చాలా మంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి చెక్ చేద్దాం. పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఆధుని నుంచి పంపించారనమాట. కృష్ణ ఓకే క్రిష్ గారు అని అంటూ రాంగ్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అటెండెన్స్ కాదు, అది ఇంకోటి ఉంది. ఫస్ట్ 4 లెటర్స్ అయితే 5 లెటర్స్ అయితే కరెక్టే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ సార్ ఆన్సర్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే గౌనగండ్ల నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో విజయవాడ స్టేషన్ మాత్రమే రావడం లేదు సార్ ఫోన్ లో, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్. బట్ నేను చెక్ చేస్తుంటే వస్తుంది, నాకైతే యాప్ వర్క్ అవుతుంది. మీకు ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. చూద్దాం మరి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో ఈ ప్రాబ్లం. అండ్ సందడే సందడి ప్రశ్నకు జవాబు అని అంటూ మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. విబి విజయవాడ 101.3 లో మొబైల్ యాప్లో రావడం లేదు కానీ ఆకాశవాణి తిరుపతిలో మొబైల్ యాప్లో వస్తోందని చెప్పు క్రిష్, అది కూడా 3 PM వరకు మాత్రమే వస్తుంది. ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, అదనమాట ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ప్రస్తుతానికి. ఇన్ కేస్ మీకు యాప్ కనుక వర్క్ అవ్వకపోతే స్టిల్ వినాలి అని అనుకుంటే వివిధ భారతిని జస్ట్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆన్లైన్ విబి విజయవాడ అని సెర్చ్ చేయండి. సో ఆన్లైన్ విబి విజయవాడ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ ఏదైతే సైట్ వస్తుందో ఆ సైట్ ఓపెన్ చేయగానే మీకు ప్లే బటన్ కనిపిస్తుంది, అది ప్లే చేస్తే మీకు మన రేడియో వస్తుంది అన్నమాట.

సో అదనమాట సంగతి. మీరు ఒకవేళ యాప్ స్టిల్ వర్క్ చేయకపోతే మీరు ఏం చేస్తారంటే యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయండి, ఈసారి డెఫినెట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా, చెక్ చేయండి. నా ఆన్సర్ ఏంటి అంటే అటెన్షన్ అనమాట ఆన్సర్ అయితే నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ మాటల మాంత్రికుడు కిషోర్ గారికి అని అంటూ కర్నూలు స్టేషన్ లో కూడా వస్తుంది, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు. అండ్ పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వస్తుంది సార్, మన వాళ్ళు వేరే యాప్లు వాడుతున్నారు, అక్కడ విజయవాడ స్టేషన్స్ రావడం లేదు. లేదు, అలా ఏం లేదు, యాక్చువల్గా ప్రాబ్లం కూడా ఉంది, అందుకే చెప్తున్నాను. ఎవరికైతే రావట్లేదో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మన వీబీ విజయవాడ స్టేషన్ అయితే రావట్లేదో, వాళ్ళు జస్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి.

డెఫినెట్ గా వర్క్ అవుతుంది. ఈసారి ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ 2:47:45 స్టూడియోలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో అఖిల్ రీసెంట్ గా లెనిన్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది మూవీ మాత్రం, అండ్ ఎస్పెషల్లీ యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అల్టిమేట్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఎనీవే, అఖిల్ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆన్లైన్ లో వీబీ విజయవాడలో కూడా ప్లే బటన్ నొక్కితే రావట్లేదు అని అంటూ ప్రసూన గచ్చిబోరు నుంచి. సో ఇది కూడా నాకు కంప్లైంట్, ఒకళ్ళిద్దరు చేశారు కానీ మాక్సిమం వస్తుంది. బట్ ఇప్పుడు వింటున్న వాళ్ళు ట్రై చేయండి, ఏంటంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. యాక్చువల్ గా సెట్టింగ్స్ కు వెళ్ళి వేరే ప్రాసెస్ ఉంటుంది, అదంతా వద్దు. జస్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఫస్ట్, రిమూవ్ కూడా కాదు అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి, ఈసారి డెఫినెట్ గా వర్క్ అవుతుంది. అండ్ సార్, ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ప్రాబ్లమ్ ఇన్ రిసీవింగ్ వీబీ తెలుగు విజయవాడ ఇన్ మై మొబైల్ ఫర్ వీక్ అంట. వీక్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట ఎర్రమిల్ సీతామహాలక్ష్మి గారు. ఇప్పుడు చెప్పాను కదా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి అని. అక్కర్పాక నుండి రమా సుధాకర్, ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. సో అఖిల్ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ మూవీ ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: विद भारती एफएम 101.3।
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హిట్ 3 నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ అఖిల్ అండ్ పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఆన్సర్స్ చూసే ముందు, అండ్ ఇంకా చాలా మందికి అంటే స్టిల్ అంటే మీరు వెబ్సైట్ లో చెక్ చేసి వర్క్ అవ్వకపోయినా, మన రేడియో రాకపోయినా, మన ఛానల్ రాకపోయినా, అండ్ ఆల్సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వర్క్ అవ్వకపోతే స్టిల్ మీరు ప్లేస్టోర్ కి వెళ్లి వేవ్స్ యాప్ ఉంటుంది, WAVES వేవ్స్ యాప్, ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద నుండి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు రేడియో కనిపిస్తుంది. ఆ రేడియోలో మీరు మన విజయవాడ అంటే ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఛానల్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూడా వినొచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా వినండి. 3 o'clock లోపు సార్ట్అవుట్ చేసుకుని ప్రశాంతంగా వినండి. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ కాదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి పంపించారు బోరెల్ల జయన్న రైట్ ఆన్సర్. అండ్ సందడే సందడి ప్రశ్నకు జవాబు అని అంటూ మహేశ్వరి వన్ టౌన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సన్ మీ కూడా. అండ్ రైట్ ఆన్సర్. అండ్ నేమ్ పి జానకిరామ్. అండ్ ఉమా ఎన్టీఆర్ డిస్టిక్ట్ నందిగామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సగమే పంపించారేంటి, అదేది ఫ్రెండ్ది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు బాగున్నారా అంటూ కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ అని అంటూ మై నేమ్ ఈజ్ దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆజయ్ క్రిష్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో క్రిష్ గారు, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. మీ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, నేను తిరుపతిలో వింటున్నాను అని అంటూ ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో వస్తుంది, థ్యాంక్ యూ అగైన్ అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి. సో అదన్నమాట సంగతి, మొత్తానికి వర్క్ అయింది మీకు. అండ్ తమ్మవరం పల్నాడు నుంచి పంపించారు ఒకలైలా కోసం అంట, ఒకలైలా కోసంలో నాకు చేతినే ఉన్నాడు అఖిల్ అక్కడ ఉన్నాడు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుంచి రమా రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి గారు పంపించారు శివాజీనగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మన శ్రోతలందరికీ హాయ్ అని అంటూ ఏలూరు నుంచి సతీష్ కుమార్ హాయ్ మీకు కూడా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి తిరుపతి కర్నూలు స్టేషన్స్ లో ఇదే ఎఫ్ఎం వస్తుంది నిజమే అని అంటూ, బట్ అవసరం లేదు ఇప్పుడు మీరు మన స్టేషన్ కి ట్యూన్ అయి ఉండండి చెప్పాను కదా, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి, లేదంటే వేవ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మహాలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే వివిరెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ పాలెం బోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి ఇసుకబల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదూని నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సర్జీ, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి హాయ్ నేను చాలా బాగున్నాను అండ్ రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అన్నయ్య, గుడ్ ఆఫ్టర్నూన్, పోయిన వీక్ లో ఆఫ్టర్నూన్ వచ్చారా, మా సైడ్ నిన్న నుంచి ఫుల్ రెయిన్ అంటూ సంధ్య పంపించారు. సో నేను లాస్ట్ వీక్ లో ఆఫ్టర్నూన్ రాలేదు, యాక్చువల్గా నైట్ షిఫ్ట్ వచ్చాను. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ముడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిరియల్గూడ నుంచి హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు, ఇంకోలో ప్లే అవ్వట్లేదు, ఇంకో యాప్ చెప్పావుగా, ఇంకోసారి చెప్పు. సో ఆ యాప్ పేరు ఏంటంటే వేవ్స్ యాప్ అనమాట, WAVES వేవ్స్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, అది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసి కింద నుంచి సెకండ్ ఆప్షన్ హోమ్ బటన్ కాకుండా దాని పక్కన ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తే మీకు మళ్ళీ రేడియో అండ్ టీవీ రెండు కనిపిస్తే రేడియోలోకి వెళ్ళిన తర్వాత మనం చూసుకోండి, అక్కడ సెర్చ్ చేసుకోండి విజయవాడ వివిధ భారతి ఆకాశవాణి అని ఉంటుంది, డెఫినెట్గా అక్కడ ప్లే అవుతుంది. అండ్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు బ్రహ్మ

పేరేంటి? అంజనా, అంజనయ్యచారా, అంజయ్యచారా. ఓకే, మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మీ బాస్ గారు అబ్బాయి అఖిల్ అయ్య గారే నెంబర్ వన్ అని గట్టిగా హిట్ కొట్టారు. డెఫినెట్ గా సూపర్ హిట్ కొట్టాడు, మామూలు కాదు. అండ్ గీతారెడ్డి విశ్వనపేట నుంచి పంపించారు. ఆన్సర్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అది సంగతి. అండ్ టైమ్ స్టూడియోలో ఎగ్జాక్ట్ గా 2:00 దాటి 58 మినిట్స్ దాటి 5 సెకండ్స్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట. ఎనీవే, ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. దీనంత ఆలస్యం దానంత నష్టం లేదు అని సామెత. ఏంటా సామెత? ఇదొక సామెత యాక్చువల్ గా. దీని అంత ఆలస్యం దాని అంత నష్టం అని సామెత. ఏంటి, ఎంత ఆలస్యం ఎంత నష్టం తెలిస్తే 0866-2-4-888-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్ గా 3:00 2 మినిట్స్ కి కలుద్దాం. సందడే సందడిలో ఆన్సర్ చేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ధన్యోస్మి నాటకం వింటారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, శ్రీమతి డి రూపవాణి, శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు పాల్గొన్నారు. వినండి ధన్యోస్మి నాటకం.
1: నానా, నానా.
2: ఏంట్రా భరణే?
1: తలంటు పోసుకోవాలి, వెళ్ళి అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురానన్న. ఇదిగో రూపాయి. అలా చూస్తారేంటి? వెళ్ళి తీసుకురండి.
3: నాన్న ఎక్కడికి రా పంపిస్తున్నావు?
1: షాంపూ ప్యాకెట్ కోసం.
3: షాంపూలు తేవడానికి, చెప్పులు కుట్టించడానికి నాన్నే వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా?
1: ఆయన ఇంట్లో చేసే పనే ఉంది, తిని కూర్చోవడంగా.
3: అందుకని అడ్డమైన పనులు చెప్తావా?
1: ఆహా, నువ్వేదో పెద్ద నీతి కబుర్లు చెప్తావేంటి? నువ్వు నీ పెళ్ళం ఆయనకి అడ్డమైన పనులు చెప్పడం లేదు.
3: ఏంట్రా ఒగుతున్నావు?
2: ధనిష్ట.
1: ఏంటి కొడతావా? కొట్టి చూడు తెలుస్తుంది.
2: భరణే,
1: పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతులు మాట్లాడటమే.
3: చూస్తావా, చూసావా నాన్న వాడి మాటలు?
2: పోనీరా, వాడి మాటలేం పట్టించుకోకు. షాంపూయే కదా తెమ్మన్నాడు.
3: ఇలాగే వెనకేసుకురండి. ఈవేళ తలంటు పోసుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు, రేపు తల పెరిగిందని బార్బర్ పని కూడా చేయమంటాడు.
2: మీ ఇద్దరిని పెంచేటప్పుడు బాకీ పని కూడా చేశాంరా, కన్నందుకు ఏ పనైనా చెయ్యాలిగా.
3: మీరు వెళ్ళండి, ఏదైనా అంటే చాలు, సెటర్లు వేసేస్తారు. నాన్న ఒక్క నిమిషం, వాడు షాంపూకి ఎంత ఇచ్చాడు?
2: రూపాయి.
3: కరెక్ట్గా ఇస్తాడు, ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడు. అది ఇలాగేయండి, ఇవిగో 5 రూపాయలు.
2: నాకెందుకు రా 5 రూపాయలు?
3: మీకు కాదు, ఎలాగూ బయటకు వెళ్తున్నారు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాయి. ఇస్త్రీకి 4 రూపాయలు తీసుకుంటాడు, ఇంకా రూపాయి మిగులుతుంది. వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చేయి.
4: ఏమండి కాఫీ ఉందా?
2: వద్దు సుందర, కొడుకుల బుద్ధులు చూసి కడుపు దేవేస్తుంది, ఆ కాఫీ తాగితే వాంతి అవుతుంది.
4: ఏమండి
2: వస్తాను.
5: అత్తయ్య, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా?
4: అయ్యిందమ్మా భార్గవి.
5: మామయ్య గారు స్నానం

0: చేసేశారా?
1: చేశారమ్మా.
0: చేసేస్తారు, ఎందుకు చెయ్యరు? పనా పాట, లేవగానే బాత్రూంలోకి దూరిపోవడం, వండగానే భోజనం కంచం ఖాళీ చేయడు.
1: బాత్రూమ్ శుభ్రం చేస్తానమ్మా.
0: బాగా కడిగి శుభ్రం చేయండి. ఆ చేతిలో తింటత్తయ్యా, కాఫీయేనా?
1: అవునమ్మా, మీ మామయ్య గారికి ఎంత ఇచ్చాను, ఆయన తాగనే లేదు, వెళ్ళిపోయారు.
0: మామయ్య గారికైతే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది, చిక్కటి పాలు వేసి కాసుంటారు. సొమ్ము మీది కాదు కదా, ఆ కాఫీ ఇలా ఇవ్వండి.
2: ఆ కాఫీ నాది.
0: చిచి, ఈ ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది.
2: నిజమే, మీ ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లిలా ఎక్కి కూర్చున్నావు, అత్తామామల్ని గుర్రాల్లా చేసి సవారీ చేస్తున్నావు. ఎంతకంటే స్వతంత్రం ఇంకేం కావాలి నీకు?
0: వేళాకోళమా,
2: వేటకారం.
0: మీరేంట అలా నిలబడిపోయారు? వెళ్ళి నేను చెప్పిన పని చేయండి.
2: అమ్మా ఆగు, ఏం చెప్పింది ఆవిడ?
1: బాత్రూమ్ శుభ్రం చేయమంటేను.
2: ఏ, ఆవిడ గారు చేసుకోలేదా శుభ్రం?
0: ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు, ముసలి కంపు. ఆ కంపు నేనెందుకు కడుగుతాను? మీరు వెళ్ళండి అత్తయ్యా.
2: ఆగమ్మా, నువ్వు నువ్వేం కడగద్దు.
0: ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటావు? ఏ, మీ ఆవిడ చూసేదిగా పని మనుషులా, అది మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాధ్యతలు తెలుసు కాబట్టి ఈ ముసలాళ్ళిద్దరినీ పోషిస్తున్నావు. మరి మీ ఆవిడ అలా కాదే, ఈ ముసలాళ్ళను బయటికి గెంటేస్తాని నేను ఇంటికి వచ్చి కాపురం చేస్తానని సింహద్వారం మీద శపథం చేసి మరీ వెళ్ళిపోయింది.
2: అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది.
0: మాకు ఇష్టం లేదు, అలాగాని వెళ్ళిపోయామా? చెప్పండి.
3: అవునరా, అమ్మా నాన్నలను వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారని ఆలోచించే ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా తప్పదు గనక ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం.
2: ఆహా, అబద్ధాలు అతికినట్లు బాగానే చెబుతావు, పెద్ద లాయరు కదా.
0: అంటే మీ అన్నయ్య అబద్ధాలు కోరేనా?
2: అవును, మా అమ్మా నాన్నల పేరు మీద ఉన్న ఇల్లు, మా అమ్మ ఒంటి మీద బంగారం ఉందిగా, వాటి కోసం వాడు ఉన్నాడు. అమ్మా నాన్నల మీద ప్రేమతో ఏం కాదు.
1: భరణి, ఏమిట్రా మాటలు?
2: నిజాలు. చూడమ్మా, నీకిదే చెప్పడం, నీ చేతికున్న బంగారు గాజులు నాకు కావాలి, అవి ఎవరికిచ్చినా నేను ఊరుకునేది లేదు.
1: నా గాజులా?
2: ఆ, నీ గాజులే.
1: వద్దురా, కనీసం ఈ బంగారం అయినా నా ఒంటి మీద ఉండని.
2: ఏ, బంగారం తిని బ్రతుకుతావా?
1: బాధ్యతలు మర్చిపోయిన కొడుకుల్ని నమ్ముకుని బతకడానికి భయపడే ఈ బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
2: కడుపున పుట్టిన బిడ్డలకంటే ఒంటి మీద మోసే బంగారమే నీకు ఎక్కువైపోయింది అన్నమాట.
4: అవునరా, ఆ బంగారాన్ని మీ అమ్మ అలంకారం కోసం వేసుకోలేదు. రేపు మా ఇద్దరిలో ఎవరైనా చచ్చిపోతే విలువలు మర్చిపోయిన ఇలాంటి కొడుకుల మీద ఆధారపడకుండా మా దాన సంస్కారాల కోసం పనికొస్తాయని కాపాడుకుంటోందిరా మీ అమ్మ బంగారాన్ని.
3: నాన్న, వాడేదో వాగుతాడు, మీరేం పట్టించుకోకండి.
4: నీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు, తెస్తాను. ఇంకేమైనా పనులుంటే చెప్పు, చేస్తాను. అంతేగాని మా మీద సానుభూతులు చూపించొద్దు నాయన. రే భరణి, ఇదిగో షాంపూ ప్యాకెట్.
0: ఆ భరణి, ఆ బాత్రూంలో సబ్బు నాది, అది వాడకు.
2: నా సబ్బు అయిపోయింది.
0: అయితే కొత్తది కొనుక్కో.
2: ఆ తర్వాత కొనిస్తాలే.
0: నా సబ్బు వాడటానికి వీల్లేదు.
2: ఏంటి, మీ ఆయన పక్కన ఉన్నాడనా? నోరు పెద్దగా వస్తుంది. చూడు, ఉమ్మడిగా అందరం కలిసి ఉండేటప్పుడు నీ కంచం నా కంచం, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అనేవి ఉండవు.
0: అలా చూస్తూ నిలబడతారే?
3: ఏం చేయమంటావే నన్ను?
0: ఏదో ఒకటి చెయ్యండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను.
3: ఇప్పుడు వాడితో గొడవ పడమంటావా? బీరువాలో ఇంకా సబ్బులున్నాయిగా, ఒకటి తీసుకో.
0: అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఉమ్మడి సంసారం అన్న వంకతో ఈ రోజు సబ్బుతో అయిపోయింది, రేపు ఇదే ఉమ్మడి సంసారం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు.
3: చంపేస్తాను, పో లోపలికి. ఏమిటి నాన్న ఇది, వాడికి మీరైన బుద్ధి చెప్పొచ్చుగా.
4: మేం పనికిరాని వాళ్ళంరా, మిమ్మల్ని కన్నందుకు మీరు మాకు ఇచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయటానికి తప్ప అడ్డగాడిదల లాంటి కొడుకులకు బుద్ధులు నేర్పడానికి పనికిరారు.
3: అమ్మా,
1: ఏంటో చెప్పరా.
3: ఇందాక తమ్ముడిని బంగారు గాజుల గురించి అడుగుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను.
1: అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకులే?
3: అది కాదమ్మా, వాడికి భయపడి బంగారు గాజులు ఇచ్చేస్తావేమో, ఇచ్చేటప్పుడు నీ పెద్ద కొడుకు నేను, నేనున్నాను మాత్రం మర్చిపోవద్దు. అదే, నువ్వు పంచాలనుకున్నప్పుడు కొడుకులిద్దరికి సమానంగా పంచమంటున్నాను.
4: వస్తుందిరా.
1: ఏమండి, వాడు అన్న మాటలు విన్నారా?
4: ఇంకా చాలా వినాల్సి వస్తుంది వసుంధరా. ఒకడు నక్క, ఒకడు.

0: ఓడేలు ఈ రెండు ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులకు జన్మనిచ్చాం మనం, ఏం చేస్తాం? మన కర్మ.
1: ఏమండి?
2: నారాయణమూర్తి, నారాయణమూర్తి,
0: రారా పరశురామయ్య.
1: కూర్చోండి అన్నయ్యా.
2: ఏమిటమ్మా, టిఫిన్లు కాఫీలు పూర్తయ్యాయా?
0: పూర్తవకే, ఇదిగో గొంతు దాకా.
2: అంత గొంతులోకి వచ్చేదాకా పెట్టేశారా నీ కొడుకులు?
0: మామూలు తిండి పెడుతున్నారా? పంచభక్ష పరిమాణాలు.
2: రే మూర్తి, చిన్ననాటి స్నేహితుడివి, నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకులు మీకు అన్నమే పెడుతున్నారు, అండాన్ని మాట్లాడుతున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా?
1: అదేం లేదన్నయ్యా.
2: అమ్మా, నీలోని తల్లి మనసు కొడుకుల్ని సమర్థించుకున్నా మీ వయసు వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేకపోతుందని నాకు తెలుసమ్మా.
0: సర్లేరా, మా గొడవ ఎప్పుడు ఉండేది, ఇంతకీ ఆ గొడవ ఏం చేసావు?
2: ఏ గొడవరా?
0: అదే వడ్డీ బాబత్ డబ్బు జమ చేసావా అని.
2: ఆ పని నిన్నే పూర్తి చేశాను, రాత్రే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కుదరక రాలేదు. రై, ఇదిగోరా నీ పెన్షన్ పుస్తకం. నీ కొడుకుల చదువుల కోసం, వాళ్ళ అవసరాల కోసం లక్షల దాకా అప్పులు చేశావే, ఆ అప్పులోళ్ళకి నీ పెన్షన్ డబ్బులు వడ్డీగా కట్టేశాను.
1: అన్నయ్య, అన్నయ్య, అంత గట్టిగా మాట్లాడకండి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
2: వాళ్ళు వినాలనే నేను ఇంత గట్టిగా అరుస్తున్నానమ్మా. మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికి కాదు, మీరు వాళ్ళ కోసం చేసిన అప్పులన్నీ కూడా పంచుకోవాలి. వినబడుతుందా?
0: ఎందుకురా కంఠశోష, వాళ్ళకు వినపడవు, విన్నా పట్టించుకోరు. వాళ్ళు మా బాధల్ని బరువుల్ని పట్టించుకోనక్కర్లేదురా. మా రెండు గుండెకాయలు కొట్టుకుంటున్నంతసేపు ఒకళ్ళనొకళ్ళం ఓదార్చుకుంటూ బ్రతకగలం. ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మాకుంది. కానీ వాళ్ళు ఏ రోజైనా మీరు మాకు ఏం చేశారు, మీ అవసరాలకి మమ్మల్ని కన్నారు అని ఈ తల్లి కన్నపేగుని, ఈ నాన్న వాత్సల్యాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఈ గుండెలు పగిలిపోతాయిరా పరశురామయ్య.
1: ఏమండి?
2: రే, రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈ ఇల్లు అమ్మి వాటితో అప్పులు తీర్చగా మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకొని ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ప్రశాంతంగా బతకండిరా.
1: ఈ ఇల్లు అమ్మడం మాకు ఇష్టం లేదన్నయ్యా, ఇది ఆయన కష్టార్జితం. ఆయన తన చెమటను చిందించి కట్టుకున్న ఇంటిని తెగనమ్ముకుని వెళ్ళిపోవడానికి మాకు మనస్కరించడం లేదు.
2: అది కాదమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.
0: వద్దురా, చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే. మేము చచ్చిపోయాక మా కొడుకులు మా గుర్తుగా దీన్ని మిగుల్చుకుంటారో లేక అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక ఈ ప్రస్తావన వదిలే.
1: కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను.
2: వద్దమ్మా, కాఫీ తాగే వచ్చాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి.
1: అయ్యో, ఇప్పుడేగా అన్నయ్య వచ్చావు, కాసేపు కూర్చోవచ్చుగా.
2: కూర్చుంటే పనిలో వద్దమ్మా, ఇంత ఎత్తు ఎదిగిన కొడుక్కి బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇంతున్న నా మనవని వీపు మీద ఎక్కించుకొని పాకుతూ తిరగాలి, కోడలు చేసే పూజకి పువ్వులు కొయ్యాలి, కొడుకు నిద్రలేసిన గదిని శుభ్రం చెయ్యాలి, ఇంకా చాలా చాలా పనులు పనివాళ్ళ చేసుకుంటూ పోవాలి. ఆకలేస్తోందమ్మా, అమ్మా ఆకలిస్తోంది, అన్నం పెట్టమ్మా అంటూ 10 సార్లు అడిగితేనే కానీ అన్నం పెట్టని మనుషులు రావాళ్ళు.
1: అన్నయ్య,
2: అవునమ్మా, ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు. మావాడు జైపూర్ ట్రాన్స్ఫర్ చేయించుకుని నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడుగా.
0: ఒరే, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడన్నావు, కనీసం నీ ఆస్తి గురించి అయినా ఆశపడి నిన్ను చూడడేమిట్రా వాడు.
2: రేపు మాపోస్ వచ్చేవాడిని అయితే ఆస్తి కోసమైనా చూసేవాడు. నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసే వదిలేసుకుంటున్నాడు. వాడికి లాజిక్లు తెలుసురా, ఆస్తి కావాలంటే గుదిబండం తగిలించుకోవాలి, అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే నన్ను వద్దని పరోక్షంగా చెప్పడం అన్నమాట. పోనీ, నా భార్య నాకు వంట నేర్పి చచ్చిపోయింది, కొడుకు ఒంటిగాడిగా వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని నా అన్నం నేను ఒంటివాడిగా వదిలి నా అన్నం నేను వండుకోగల వస్తాను.
1: ఏమండి పాపం అన్నయ్య గారు?
0: కొడుకులు వస్తుందరా, కన్న కొడుకుల్ని పెంచుకునే బదులు

0: కొన్ని కుక్క పిల్లలు పెంచుకుంటే విశ్వాసాన్ని అయినా చూపిస్తాయి.
1: అవునండి.
2: పిచ్చి పనులు చేసా ఉంటే నరికి పోగులు పెడతాను.
1: ఏమనుకుంటున్నా?
2: ఏమైందా? నేను అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చి దీని సూత్రాలతో తాకట్టు పెట్టాను. ఈరోజు మా కొలిగి ఇంట్లో ఫంక్షన్కి రమ్మంటే ఆ సూత్రాలతో తెస్తేనే వస్తాను. భీష్మించు కూర్చుని ఇదిగో ఈ బ్లేడ్తో చేతులు కోసుకుంటానని బెదిరిస్తుందమ్మా.
3: అయ్యో, మెడలో మంగళసూత్రాలు లేకుండా నేను ఎక్కడికి రాను, ఎవరింటికి వెళ్ళను. లాయుడు గారి పిల్ల మెడలో పసుపు కొమ్మ వేసుకొచ్చిందని నలుగురు ఆక్షేపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలి.
2: ఇప్పుడు లేని దానికి ఏం చేయమంటావే?
3: ఏమో ఏం చేస్తారో ఏమిటో, ఎలా తెస్తారో నాకు తెలియదు. నాకు సూత్రాల తాడు కావాలి.
0: చూడమ్మా, వాడేదో అవసరం ఉండి తాకట్టు పెట్టానంటున్నాడు కదా, సడన్గా తెమ్మంటే ఎలా? పోనీ ఓ పంచే, ఫంక్షన్కి వాడు వెళ్తాడు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు.
3: లేదు మామయ్య, మేమిద్దరం కలిసి వస్తేనే కానీ ఆ సుబ్బారావు మ్యారేజ్ డే చేసుకోని అన్నాడు.
2: అవునన్నా, వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా వీడియోలో పడాలంట.
1: అమ్మా భార్గవి, పోనీ రోల్డ్ గోల్డ్ది ఏదైనా
3: అలాంటివి వేసుకుంటే మెడ మండిపోతుంది. పైగా అక్కడ ఫంక్షన్కి చాలా మంది వస్తారు, వాళ్ళెవరైనా నా మెడలోది పట్టుకు చూస్తే రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోదు.
2: ఏమీ అక్కర్లేదు, అలాగేరా. మెడ కనిపించకుండా చీర చెంగు మెడ చుట్టూ కప్పుకుందు కానీ.
3: నేను కప్పుకోను. ఏమీ లేని దానిలో నన్ను తీసుకొని వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను. మీలాంటి చేతకాని దద్దమ్మకు పెళ్ళానైనందుకు ఊరి పసుకు చస్తాను.
2: ఏంటే కూస్తున్నావు? ఊరుకున్న కొద్దీ మారెచ్చిపోతున్నావు. నిన్ను నేనే చంపేస్తాను.
3: రండి చంపండి, నన్ను చంపేస్తే మీకే బాధ ఉండదు. చంపేయండి, నన్ను చంపేయండి.
0: అమ్మా అమ్మా భార్గవి, ఏమిటమ్మా ఈ పిచ్చి పనులు?
2: చంపేస్తానే, ఏయ్ నిన్ను చంపేస్తా.
1: అమ్మా భార్గవి, ఇదిగో నా మంగళసూత్రం, ఇది వేసుకుని ఫంక్షన్కి వెళ్ళు. వచ్చాక ఇచ్చేద్దు గాని.
3: చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.
4: ఇచ్చేసావా అమ్మా? ఇచ్చేస్తావు. వాడి మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు లేదో?
1: ఏంటా నువ్వు అనేది?
4: ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగితే దానికి ఓహో పెద్ద బ్రహ్మాండమైన కథ చెప్పారు. ఇప్పుడు వాళ్ళాడిన సెంటిమెంట్కి తాళిబొట్టే తీసిచ్చేసావు.
1: అది కాదురా భరణి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్తానంటే.
4: నేను వెళ్తున్నాను నా పెళ్ళం దగ్గరికి. రేపు దాని పుట్టినరోజు ఏదైనా గొలుసో గాజో పట్టుకువెళ్ళి ఇస్తేనే గాని అది నన్ను దగ్గరికి రానివ్వదే.
2: అంటే నీ పెళ్ళం పుట్టినరోజు చేసుకునేది బంగారం కోసమా?
4: నువ్వు మాట్లాడుకో, నీకు బాగానే ముట్టేసిందిగా.
3: మీరాగండి, అది వాళ్ళ గొడవ.
4: అర్థమైందిగా? తెలివితేటలు నీ పెళ్ళానివి మామూలుగా తెలివితేటలా? సందు దొరికితే చాలు, చింతపండు కూడా వాటాలాగా లాగేసుకుంటుంది.
1: వాళ్ళేమీ లాక్కోలేదురా, నేనే ఇచ్చాను. ఫంక్షన్కి వెళ్ళొచ్చాక ఇచ్చేస్తారు. ఎరా ధనిష్ట, ఏం మాట్లాడవే.
2: అదేనమ్మా,
3: మీరు ఆగండి, ఇచ్చేస్తానులేండి అత్తయ్య.
4: నిజంగా ఇచ్చేస్తారా?
3: అవును ఇచ్చేస్తాం.
4: వాళ్ళు ఇవ్వలేదనుకో, అమ్మా నీ గాజులు మొత్తం నేనే లాగేసుకుంటాను.
0: ఒరే ధనిష్ట, చూసావు కదా వాడు దూకుడు. ఫంక్షన్ నుండి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకిచ్చాయి.
2: అలాగేనమ్మా, పదవే లోపలికి.

0: డ్రామా పూర్తయిందా? ఇంకా ఉందా?
1: అప్పుడేనా?
0: ఇంకా ఏం చేస్తాం?
1: ఇదిగో ఈ సూత్రాలు నా మెడలో వేయండి.
0: అలాగే, ఇదిగో నీ సూత్రాల తాడు నీ మెడలో వేస్తున్నాను. సరేనా? మరి మా అమ్మ సూత్రాల తాడు ఏం చేద్దాం?
1: ఇందాక చెప్పానుగా ఏం చెయ్యాలో, అలా చెయ్యండి.
0: మరి మా తమ్ముడికి తెలిస్తే?
1: ఏ, తల తీసి మొలేస్తాడా? మీ తమ్ముడితో గొడవ రావాలి, మనం ఈ ఆస్తి పంచుకొని వేరే వెళ్ళిపోవాలి.
0: ఆస్తి పంచుకోవడం జరగదు. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయాకే ఏదైనాను.
1: వాళ్ళు 100 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉండాలంటారా?
0: నువ్వన్నది నిజమేననుకో, కానీ
1: అక్కడితో ఆగండి, కథ నేను నడిపిస్తాను. ఈ ఇల్లు త్వరలో అమ్మేస్తున్నాం.

0: ఏమిటి వసుంధరా, ఇందాక నుంచి అక్కడే గుమ్మం దగ్గర నిలబడ్డావు?
1: ఏమీ లేదండి, నిన్న కోడలికి సూత్రాలు తాడిచ్చాను కదా, ఫంక్షన్ నుంచి వచ్చినా ఇంకా ఇవ్వలేదు, అడుగుదామని.
0: బయటకు వస్తుంది కదా, అడుగుదు గానిలే. ఇదిగో నీ డైరీ వంటగదిలో మర్చిపోయావు.
1: మర్చిపోలేదండి, ఇందులో కొన్ని విషయాలు రాయాలనే అక్కడ పెట్టాను.
0: నీ కోడలు వస్తుంది, తాలిబొట్టు సంగతి అడుగు.
1: అమ్మ భార్గవి.
2: ఏంటత్తయ్య?
1: నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్తానంటే ఇచ్చాను కదా.
2: అత్తయ్య కాఫీ తాగారా?
1: ఇంకా లేదమ్మా.
2: అదేంటి, భోజనాల టైం అవుతుంటే ఇంకా కాఫీయే తాగలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? ఉండండి, నేను కలిపి తెస్తాను.
0: కాఫీలు ఎప్పుడు తాగేవేలేమ్మా, అంత ప్రేమ వద్దులే. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేస్తే.
2: చూడండి అత్తయ్య, ఈరోజు మీరు అసలు వంట జోలికి కూడా వెళ్ళకండి. హోటల్ నుండి అందరికీ క్యారేజ్ రప్పిస్తాను, రకరకాల కూరలతో అందరం భోంచేద్దాం.
1: ఆ సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చమ్మా, ముందు.
2: అబ్బా మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య,
1: అది
2: అనవసరమైన ఆలోచనలేవి పెట్టుకోకండి.
0: అమ్మా భార్గవి, మీ అత్తయ్యని మాట్లాడినవమ్మా, ఏదో అడుగుతుంటే మధ్యలో అడ్డుపడుతున్నావు.
2: అత్తయ్య ఏం మాట్లాడుతుంది మామయ్య, ఏ లోటు వచ్చిందని? ఇప్పుడు మీ ఇద్దరికీ కావలసినవి మేము చూస్తున్నాంగా.
0: చూడకేం తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు నిండిపోతున్నాయి. చూడమ్మా, అసలు విషయం అది కాదు. నిన్న నువ్వు ఫంక్షన్కు వెళ్ళనని గొడవ చేస్తుంటే, అదే నీ మొగుడు నిన్ను తన్నుతుంటే, వెర్రిబాగులు దానిలో తన మెడలో తాలిబొట్టు తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇంకా ఇవ్వలేదని అడుగుతుంది.
2: ఓహో అదే, అది మరి మరి
1: అదేమ్మా.
0: అదేంటమ్మా, నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు బయటకు చూస్తున్నావు?
2: మీ అబ్బాయి కోసం మామయ్య గారు. అరుగో వచ్చేస్తున్నారు. ఎంతసేపటి నుంచి చూడాలండి మీ గురించి?
3: అక్కడ పని అవ్వద్దు,
2: కోర్టుకి టైం అవుతుందిగా.
3: ఈరోజు సెలవు పెట్టానులే.
2: సరే, ఇంతకు నేను చెప్పింది తెచ్చారా?
3: ఓ తెచ్చాను.
2: అబ్బా ఎంత బాగుందో. అత్తయ్య ఇదిగోండి నెక్లెస్. ఎలా ఉందో చెప్పండి.
1: బాగుందమ్మా.
2: మీకోసమే కొనిపించాను.
1: నాకెందుకమ్మా నెక్లెస్?
2: పల్లెవారే, ఎందుకేంటి వేసుకోవడానికి?
0: నెక్లెస్ వేసుకునేంత మోజు దానికి ఏం లేదమ్మా, ఉన్నది ఇచ్చేస్తే చాలు.
3: అదేంటి నాన్న, భార్గవి అమ్మ కోసమే కొనిపించింది ఈ నెక్లెస్.
2: అత్తయ్య
1: ఏంటమ్మా
2: ఈ నెక్లెస్? మీ చేతులతో ఇలా నా మెడలో వేయండి.
1: అలాగే, ఇలా తిరుగు.
2: ఎలా ఉందండి?
3: ఓ సూపర్, అదిరిపోయింది.
2: అత్తయ్య ఇక నుంచి మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటానికి వెళ్ళేటప్పుడు అడగండి ఇస్తాను. అందాక ఇది నా మెడలో భద్రంగా ఉంటుంది.
1: అవును ఏమండి, మీ తమ్ముడితో ఆ విషయం మాట్లాడతానన్నారు, మాట్లాడారా?
3: ఏ విషయం? ఓ ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి అన్నీ మాట్లాడే వస్తున్నాను, అందుకే లేట్ అయింది.
1: ఏమన్నాడు?
3: అది కూడా ఈరోజే తేల్చేద్దాం అన్నాడు.
2: అయితే రండి.
1: అమ్మా అమ్మా భార్గవి.
2: ఏమిటత్తయ్య?
1: నేను నీకు ఇచ్చిన సూత్రాల తాడు ఇస్తే.
2: ఓ దానికోసమా? మీ సూత్రాల తాడు అమ్మేసే ఈ నెక్లెస్ కొనిపించాను.
1: అదేంటమ్మా? అది మీ మామగారు నాకు పెళ్లిలో కట్టిన తాళిబొట్టు.
2: బయట తిరిగే వాళ్ళకి తాళిబొట్టు గాని, ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే వాళ్ళకి తాళిబొట్టులు ఎందుకు? తాడు మొక్క చాలు. మీరు రండి.
0: జై రమారమణ గోవిందో హరి.
1: ఏమండి ఏంటండి ఇది, తాళిని ఎగతాళి చేసేసారు.
0: మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయాయి వసుంధరా. ఓచుకో, దిగమింగుకో. ఇవిగో రూపాయి కాసులు. ఇంట్లో ఏ సంఘటన జరిగినా ఒక రూపాయి కాసు దేవుడి ముందు హుండీలో వేస్తుంటావు కదా, ఆ సంఘటన తాలూకు వివరాలు నీ డైరీలో రాస్తూ ఉంటావు. మర్చిపోవద్దు సుందరా, తీసుకో. ఇగో వెళ్ళు, నీ పని చూసుకో, నేను అలా బయటకు వెళ్ళొస్తాను.

0: అబ్బా, ఆ డబ్బు ఇలా ఇవే.
1: నేనివ్వను.
0: అది మీ నాన్న ఇచ్చాడే.
1: మా నాన్న ఇచ్చాడా? దేనికి?
0: ఆ మధ్య మీ నాన్న ఎవడనో కొట్టాడు కదా, వాడు కేసు పెట్టాడు. వాడు గాని కేసు గెలిస్తే మీ నాన్న జైల్లో వేస్తారు.
1: అయ్యో బాబోయ్, ఇదేంటండి?
0: మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి తప్పించుకోవాలంటే అవతల వాడు ఎవరినో బలాత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆమెను కాపాడాడనే సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, చచ్చిపోయిందిగా. అందుకే ఎవరైనా సాక్ష్యం చెప్పే ఆడమనిషికి ఇమ్మని 50,000 ఇచ్చాడు.
1: 50,000? 100,000 అడగాల్సింది.
0: ఆయన మీ నాన్నే.
1: ఇది డబ్బండి. డబ్బు దగ్గర నాన్నేంటి అన్నేంటి?
0: సరే గాని ఆ డబ్బు దొంగ సాక్ష్యం చెప్పి ఆమెకి ఇవ్వాలి. ఇలా ఇవ్వు.
1: నేనివ్వను. ఇంత డబ్బు ఎవరో బయట ఆవిడకి ఇవ్వడం ఎందుకు చెప్పండి?
0: అంటే ఏంటి నువ్వు అనేది?
1: ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తే ఈ డబ్బు మనకే ఉండిపోతుంది కదండి.
0: ఇదేంటే, నువ్వు లాయర్ పెళ్ళానివి. నన్ను వాడు అక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ పట్టుకున్నాడు అని కోర్టు బోర్లో నిలబడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఓ బ్రోకర్గా చూస్తారు.
1: అలా అని ఈ డబ్బు బయట వాళ్ళకి ఇచ్చేస్తామా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదని మీ ఇన్నాళ్ళ సంసారంలో నాకేం కొనేశారు? గొడ్డ మొక్కలు తప్ప. ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాలదనుకుంటే లక్ష్మీదేవి చచ్చినా మన గుమ్మం తొక్కదు.
0: ఇదెక్కడ గొడవే? నీకు ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది.
1: అవును, ఎక్కువైంది. ఏమంటారు ఇప్పుడు? మీరంతా రుచిగి పెట్టినా ఈ డబ్బు మాత్రం ఇచ్చేది లేదు, అంతే.
0: నా కర్మకొచ్చింది ఇదంతాను.

0: అమ్మా,
1: ఏరా,
0: నీ సూత్రాలు తాడమ్మడం పొరపాటే. నన్ను క్షమించమ్మా. నెక్లెస్ ఇచ్చేసి నీ సూత్రాలు తాడు తెచ్చేస్తాను. అది ఈరోజే తెచ్చేస్తాను.
1: ఏమండి?
0: నువ్వాగు, మాట్లాడకు. మీ మంగళసూత్రాలు తెచ్చి ఇచ్చేస్తానమ్మా.
1: పోన్లేరా నాయన, నీ తప్పు తెలుసుకున్నావు.
0: ఆగమ్మా, నాకు సాయం చేయాలమ్మా.
1: ఏంట్రా అది?
0: చిన్న సాయమే అనుకో.
1: చెప్పరా.
0: అది అది ఎట్లా?
1: వింటున్నాను, చెప్పు.
0: నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా.
1: అబద్ధమా?
0: అవునమ్మా, నిన్ను ఒక అతను చేయి పట్టుకుని అల్లరి చేయబోయాడని కోర్టు బోన్లో నిలబడి ఓ చిన్న అబద్ధం చెప్పాలి.
2: నీ స్వార్థం కోసం కన్న తల్లినే అబద్ధం చెప్పమంటావా? నీచుడు.
3: ఏ కోపాలు వచ్చేసాయా? కొడుకు లాయర్గా కేసు గెలవడానికి కన్నతల్లి ఆ మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముంది?
2: నోరు ముయ్, నువ్వే వెళ్ళి గుడ్డలు ఊడదీశాడని చెప్పొచ్చుగా.
3: ఈ మాట నేను ముందే అన్నాను, ఆయనే వద్దన్నారు.
2: అంటాడు, వాడు పెళ్ళానికి ఇచ్చే గౌరవాన్ని కన్నతల్లికి ఇవ్వలేకపోతున్న దౌర్భాగ్యుడు కనుక అంటాడు.
0: ఏంటండి, ఊరికే గొడవ చేస్తున్నారు. నేను అడిగింది దొంగ సాక్ష్యం చెప్పమనేగా, దానికంత నీలుగుడు ఎందుకు? మాట్లాడితే కన్నాం పెంచాం ఇవేగా మీరు చెప్పేది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా? మేము బాగుపడడం కోసం మీరు ఉపయోగపడాలిగా?
2: నువ్వు ఒక భ్రష్టుడివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. చి, డబ్బు కోసం కడుపును మోసిన కన్న తల్లినే అబద్ధాలు చెప్పమని కోరే ఒక నికృష్టమైన కొడుకును చూస్తున్నానరా.
3: నేతులు కడుపు నింపవు. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు పెట్టే తిండి ఎందుకో తినడం.
1: భార్గవి,
0: అదన్న దాంట్లో తప్పే ఉంది? నేనేమో దొంగతనం చేయమన్నానా? కానితనం చేయమన్నానా? కోర్టు బోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్పన్నాను.
2: అలాంటి సాక్ష్యం చెప్తే ఏం జరుగుద్దో తెలుసా నీకు?
0: ఏం జరుగుతుంది గడిది గుడ్డు? అమ్మ చీర ఇలా చింపేసి
2: రే
0: కోర్టు బోన్కి వచ్చి ఆ వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి నా చీర చింపాడు, ఆ చీర ఇదే అంటూ చీర చెరుగుని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా చెప్పండి.
2: వసుందర, ఊరుకు, చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఇలాంటి దరిద్రపు కొడుకు పంచన బ్రతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది కాదు? ఏం తప్పు చేసామని మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు? వీడిని కనేటప్పుడు అమ్మా అమ్మా అంటూ నొప్పులు పడుతూ నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి వీడి ప్రాణం

నిలబడాలని తాపత్రయపడ్డావే, ఎందుకేనా? నీ ప్రాణం తీయడానికేనా ఈ ప్రాణాన్ని కన్నావు? వస్తుందరా.

0: ఏమండి, నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి?
0: మా అమ్మగారింటికి.
1: ఇప్పుడు ఏమైంది అని పరిగెడుతున్నావు?
0: ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. తెగిపోయిన దారం ముక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం ముక్క పనికిరాదు. వీళ్ళిద్దరూ అంతే, వాటిలాగే ఎందుకు పనికిరారు. మనుషుల కోసం ప్రాకులాడుతూ ఉండడం నా వల్ల కాదు.
1: భార్గవి, ముందు సూట్ కేసు లోపల పెట్టు.
0: నేను ఇంట్లో ఉండదలుచుకోలేదండి. ఇల్లు అమర్చిన తర్వాత గృహప్రవేశానికి పిలవండి. కుడిగాలు పెట్టి మీ భారీగా మన ఇంట్లోకి వస్తాను.
1: కంగారు పడకు. ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు.
0: తేల్చకపోతే?
2: తేలిపోతుంది అన్నా, ఈరోజే తేలిపోతుంది. అమ్మా, నాన్నా.
3: ఏరా, మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి.
4: ఏ డాక్యుమెంట్స్?
3: పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ పేరు మీద ఇల్లుంటే అమ్మడానికి కుదరదని ఈ డాక్యుమెంట్స్ లో ఇల్లు మా పేరు రాయించాం.
4: ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
0: పాతబడిపోయిందని.
4: బాగు చేయించుకుంటే సరిపోతుంది.
1: ఇంటికి వాస్తు దోషం కూడా ఉంది.
4: ఒరే, వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది ఇంటికి. చూసా వసుంధరా వీళ్ళ ఆలోచన. ఈ ఇల్లు అమ్మేసి డబ్బు పంచుకుని ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారట. మనల్ని నడి రోడ్డు మీద నిలబెడతారట.
3: మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? ఈ ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా ఇంటిని ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఆ డబ్బు పెట్టి ఊరికి దూరంగా చెరో ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇళ్ళ వెనకే మీ గురించి అవుట్ హౌస్ కూడా కట్టిస్తాం.
0: అంటే
1: ఉండడానికి ఏదైతేనమ్మా.
4: విన్నావుగా వసుంధరా, ఆ అవుట్ హౌసుల ముందు వీళ్ళు అన్నం ముద్దలు విసురుతుంటే మనం ఏరుకుని తినాలి.
0: తినడానికి కూడా కులాసా కావాలా? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి.
5: చూడమ్మా, నీ మొగుణ్ణి, నీ మరిదిని చిన్నప్పటి నుంచి మేం కాకులకు విసిరినట్టు అన్నం ముద్దలు విసిరి పెంచలేదమ్మా. గుండెలకు హత్తుకుని ఒళ్ళో పెట్టుకుని గోరు ముద్దలతో వాళ్ళ ఆకలి తీరుస్తూ పెంచాం ఆనాడే. ఇప్పుడు నువ్వు అన్నావే కులాసా కావాలా అని, ఆ కులాసా మీకు కావాలట్రా అని వీళ్ళని విసిరేసుంటే ఈరోజు మాకింత మానసిక క్షోభ ఉండకపోనమ్మా.
3: ఇప్పుడు అవన్నీ అవసరమా? చూడండి, మేము ఎక్కువగా మీతో వాదించి పెద్దల్ని పిలిచి పంచాయతీలు పెట్టి నానా రగడా చేయదలుచుకోలేదు. ఇవ్వాల్సింది మీరు, పుచ్చుకోవాల్సింది మేము. ముందు ఈ దస్తావేజీల మీద సంతకాలు పెట్టండి.
4: ఏ కాగితాల మీద మేము సంతకాలు పెట్టాం? మేము చచ్చే వరకు ఈ ఇల్లు అమ్మం.
5: అమ్మడానికి వీల్లేదు.
4: అంతే.
1: రే, నేను చెప్పాను కదరా, వీళ్ళు మన మాట వినరని.
3: వినకపోతే ఊరుకుంటామా? బలవంతాలు ఒప్పించాలి.
4: అంటే ఏంట్రా మీరు అనేది? మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టిస్తారా?
0: ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనే చెబుతున్నాం.
5: భార్గవి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
6: ఏంటి, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు.
4: రారా, చూడరా, తల్లి కన్నతనాన్ని, తండ్రి ప్రేమతనాన్ని కొడుకులు తప్పుబడుతూ సృష్టిస్తున్న సన్నివేశం జరుగుతోంది ఇక్కడ. అమ్మా నాన్నల్ని అనాథలు చేయటానికి కొడుకులు పన్నుతున్న కుట్ర కనిపిస్తోంది ఇక్కడ. మా ముసలి దంపతుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రిస్తూ మమ్మల్ని విసిరి పారవేయటానికి కొడుకులు ఆడుతున్న గారడీ విద్య సాగుతోందిరా ఇక్కడ.
5: అన్నయ్య, నువ్వైనా వెళ్ళకి చెప్పన్నయ్యా, ఇల్లు అమ్మద్దని చెప్పన్నయ్యా.
3: ఎవరేం చెప్పినా వినేది లేదు.
6: ఏంటయ్యా పట్టుదల, వాళ్ళ అనంతరం ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చు కదా.
1: ఏంటండి మీరు అనేది? చూస్తుంటే వాళ్ళిద్దరు ఇంకో 50 ఏళ్ళు బ్రతికేస్తారు, అప్పటిదాకా మేము ఆగాల?
6: వాళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంటలేదయ్యా.
3: జన్మనిచ్చినందుకు చూస్తామంటున్నాగా. అయినా ఇది మా కుటుంబ సమస్య, మధ్యలో
6: నేను రాకూడదు. కరెక్టే. సురే మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు ఆలోచనల ముందు మనలాంటి వయసు మీరిన బతుకులు

0: కాలదోషం పడుతున్నాయిరా. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుల్ని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడమే మంచిదేమో. ఆలోచించు.
1: ఇల్లు మా పేరునుంటేనే వీళ్ళ వల్ల ఇన్ని గండాల్లో పడుతున్నాం. మాకంటూ ఏ ఆధారం లేకపోతే మరెన్ని సుడిగుండాలను చూసేస్తారో అని భయపడుతున్నాంరా.
2: ఒరే భరణి, వద్దురా వద్దురా. మేమిద్దరం ఈ ఇంట్లోనే కాలం చెయ్యాలనుకుంటున్నాం. మమ్మల్ని ఇప్పటిదాకా బాధ పెట్టింది చాలు. ఇంకా ఇంకా బాధ పెట్టకండి రా, మీకు దండం పెడతాను.
1: నాయన, మేము తొందరగానే చచ్చిపోతాంరా. మీలాంటి కొడుకుల వల్ల ఈ శరీరాలు పూర్ణాయుషతో బ్రతకలేవురా. తొందరలోనే చచ్చిపోతాం. దయచేసి అంతవరకు ఇల్లు అమ్మే ప్రయత్నాలు మానుకోండిరా.
3: ఈ సెంటిమెంట్లకి ఏముంది కానీ చూడండి, ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకొని ఇల్లు మా పేరు రాయడానికి ఇష్టపడితే మిమ్మల్ని గౌరవంగా చూస్తాం, లేదంటే మా పద్ధతుల్లోకి వెళ్తాం.
2: పర్వాలేదురా, పర్వాలేదు. మీరు మాకు కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి తిండి పెట్టకపోయినా పర్వాలేదు. ఇదిగో ఇదిగో ఈ గాజులు కూడా తీసేసుకోండి, తీసేసుకోండి. నీ కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నారా? ఇల్లు అమ్మకండ్రా నాన్న, ఇల్లు
0: అమ్మకండ్రా.
2: అన్నయ్య, వీడు చిన్నప్పుడు నా ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ నా కడుపు మీద కాళ్లతో తంతుండేవాడు. ఇప్పుడు వీడు అదే కాళ్లతో నా కుండల మీద తని నా పర్వాలేదు అన్నయ్య.
1: మీ నిర్ణయాలు మార్చుకోండి బాబు. ఈ ఒక్కసారికి మా వయసుల్ని గౌరవించండి. బుద్ధి వచ్చింది మాకు. మళ్ళీ జన్మంటూ మాకుంటే కొడుకు అనేవాడు పుట్టకుండా కడుపులోనే చంపేసుకుంటాం.
4: అది తర్వాత అండి. ముందు ఇల్లు మా పేరు రాస్తారా, పస్తులు ఉంటారా తెలుసుకోండి.
0: రేయ్, కొడుకుల చేత పూజింపడే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నానరా. చెయ్, నేను వెళ్ళొస్తానరా. చెల్లెమా, నేను వెళ్తున్నాను.
4: చూడండి, ఇల్లు మా పేరు రాసేంత వరకు మీకు తిండి కూడా ఉండదు.
3: వదిన, వంటగదికి తాళాలు వేసేయ్. వీళ్ళకి కొడుకులు కావాలి.
1: పక్కల నొప్పి వస్తుంది సుందర.
2: అయ్యో, ఆకలి నొప్పి అనుకుంటానండి. ఉదయం నుంచి ఏం తినలేదు కదా. ఏమైనా వండి పెడదామన్నా వంటగది తాళాలు వేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయ్యో,
1: వాళ్ళ ఆకలి తీరుస్తూ పెద్దవాళ్ళని చేసినందుకు ఇప్పుడు మన ఆకలి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అమ్మా,
2: ఏమండి నొప్పి వస్తుందా అండి?
1: పర్వాలేదులే.
2: ఇదిగో కాసిన మంచినీడు తాగండి, సర్దుకుంటుంది. ఏమండి
1: ఎందుకే ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా, ఇప్పుడే ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు వస్తే మనం ఏడవడమే కదా చేయాల్సింది.
0: ఏమ్మా, టైం ఇంకా 10 కాలేదు, అప్పుడే నిద్రపోతున్నారా?
2: లేదన్నయ్య.
0: ఎక్కడా?
1: నేను ఇక్కడే ఉన్నానరా. నువ్వేంటి రాత్రులు తిరుగుతున్నావు నీచాచరులాగా?
0: ఏమీ లేదురా, మావాడు అన్ని బంధాలు తెంచుకొని తెల్లవారుజామున ఫ్యామిలీతో జైపూర్ వెళ్ళిపోతున్నాడు. మనవాడికి ఏదైనా కొనిద్దామని బజార్కి వెళ్ళాను. ఈ కారు కొన్నాను.
1: వాడు పెద్ద అయితే నిజం కారే కొనిచ్చేలా ఉందా? అట్లానేంట్రా,
0: జిలేబీ మనవడికే, వాడు తినకపోయినా మా కోడ లాగించేస్తుందిలే. అవును, ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు. లేరా?
2: ఎక్కడో ఫంక్షన్ ఉందని వెళ్ళారన్నయ్య.
0: జిలేబీ తింటావేంటి?
2: వద్దన్నయ్య, ఇప్పుడే ఇప్పుడే భోజనాలు అయ్యాయి.
1: అవునరా, ఇప్పుడు జిలేబీ కూడా తింటే అరగొద్దు.
0: ఇదేంట్రా అరగడానికి, దీంట్లో ఏముంది? నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
2: వద్దులే అన్నయ్య, ఇంటికి పట్టుకెళ్ళు.
0: ఒరే మూర్తి, రేపటి నుంచి నా ఇంట్లో నేను ఒక్కడనేరా, ఒంటరిని, ఏకాకిని, ఎవ్వరూ లేని అనాథని.
2: అన్నయ్య,
0: కొడుకుల చేతుల మీద

0: మన జీవితాలు సంస్కరింపబడాలని అనుకుంటాం. ఎదిగిన కొడుకులు వృద్ధాప్యంలో ఒదిగిపోతున్న బతుకులకు ఆసరాగా నిలబడతారని ఆశపడతాం. జరగవురా, మనం అనుకున్నవి ఏవీ జరగవు. కన్నాం కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి మనసు బాధపడుతుంది, ఆవేదంతో కుంగిపోతుంది. ఏమిటో, అందరూ ఈ చేతులను ఉపయోగించుకుని మర్చిపోతున్నారు. నా భార్య చనిపోయినప్పుడు ఈ చేతులతో హాస్పిటల్ నుండి మోసుకొచ్చాను. అయినా అది ఒక్కసారి కూడా నా కళ్ళలో కనిపించలేదు, మర్చిపోయింది. నా కొడుకుని ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ ఎంచుకొచ్చాను. వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏమండి, ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
2: ఇది
1: తినండి.

0: ఈ చేతులతో ఎత్తుకొని మోస్తూ ఎంచుకొచ్చాను. వాడు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏమండి ఇదిగో ఈ జిలేబీ ముక్క తినండి.
2: ఇది
0: తినండి.
2: జిలేబీ ఎలా ఉందో రుచి చూద్దామని చిన్న ముక్క తీసుకున్నాను రా. సారీ
0: తీసుకోరా, నీకోసం ఎలా తెచ్చింది, ఆకలిస్తుంది కదూ. మీకు మీ కొడుకులు అన్నం పెట్టడం లేదు కదూ. ఒరే ఒరే ఆకలికి తట్టుకోలేకపోయా. వాళ్ళ కొడుకులు కాదురా, శత్రువులు. వద్దు, అలాంటి శత్రువులతో పోరాడుతూ ఓడిపోతావు. సంతకాలు పెట్టేంటి, సంతకాలు పెట్టేంటి, లేదంటే ఈరోజు మీకు అన్నం పెట్టకుండా హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారా. సంతకాలు పెట్టేయండి రా, పెట్టండి, వస్తాను.

0: ఎరా, ఆ పరశురామ అంకులు వస్తాడంటావా?
1: ఎందుకు రాడు? దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయిగా.
2: ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి 10 రోజులు అవుతుంది. ఈ ఇల్లు తొందరగా అమ్మకపోతే ఎవరి మనసులు ఎలా మారుతాయో.
0: ఈరోజు వరకు అగ్రిమెంట్ రాసుకున్నాంగా, ఇప్పుడు కానీ రాకపోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటాడు, అప్పుడు మరో బేరం చూసుకోవడమే.
2: బాగుంది, ఆ బేరం కుదరడానికి ఇంకో 10 రోజులైనా పడుతుంది.
1: అక్కర్లేదు, డబ్బు పట్టుకుని వచ్చేస్తారు. ఆయన మీడియేటర్ కదా, కమిషన్ కోసమైనా తొందరగా డబ్బు తీసుకొస్తాడు.
0: అరే, నాది అనుమానంరా, నాన్నేమైనా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయించాడంటావా?
1: చేస్తే మరీ మంచిది, అది మందే అవుతుంది. వదిలేస్తావా ఏమిటి? కొడుకులుగా మనకు హక్కులు లేవా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇల్లు బేరం చేసిన ఆయన రాలేదా?
3: నేను వచ్చానుగా, అంతా నన్నే చూసుకోమన్నాడు ఆయన. అన్నీ రెడీ చేశారా?
0: ఓ, ఎప్పుడో రెడీ చేశామండి.
3: చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఇంట్లో ఎలా ఉన్న సామాన్ అలా వదిలేసి మీ బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి. దానికి మీరు అడిగిన డబ్బు తెచ్చాను.
1: కట్టు బట్టలతో మమ్మన్నా పోతాం, అందులో మీకేం అనుమానం లేదు.
2: ఇంతకీ ఇల్లు కొన్నదెవరండి?
3: ఎవడో ముసుగుతోంగ. నీకెందుకమ్మా, నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి.
1: డాక్యుమెంట్స్ ఇవిగోనండి, ఇవేమో మా అమ్మ నాన్నల పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్, మీరు కావాలన్నారుగా. ఇవేమో మా పేరు మీద రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు ఎప్పుడో సంతకాలు పెట్టేశారు, మీరు డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టేస్తాం.
3: మీ సంతకాలు ఎవరికి కావాలి? బోడి సంతకాలు.
0: అయ్యో, అదేంటండి అలా చింపేశారు? అవి మా పేరు మీద ఉన్న దస్తావేజులు అండి.
3: మీ పేరు మీద నిల్లు కొంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. ఇవి మీ అమ్మా నాన్నల పేరు మీద ఉన్న పత్రాలు. ఇవి చాలు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటాం. ఇదిగో డబ్బు చూడండి. మీ నాన్న నా ద్వారా మీ చదువుల కోసం, చొట్టు బండల కోసం చేసిన అప్పు తీర్చేసి మిగతా డబ్బు మీకు ఇచ్చాను. మన ఒప్పందం అదేగా, ఇంకెవరు మాట్లాడకండి. డబ్బు ముట్టినట్టు ఇక్కడ సంతకాలు పెట్టండి.
0: అలాగే. రే భరణి, నీవు కూడా పెట్టరా.
1: అలాగే.
3: రే మూర్తి, అలా చూడరా, కాకులకి ఆహారం పడిపోయింది కదా, ఇక మిమ్మల్ని పీక్కు తినరు.
4: కష్టపడి కట్టుకున్న ఇల్లురా ఇది,
3: బాధపడకురా.
5: అన్నయ్య, ఇక మీదట ఇంకా ఎన్ని బాధలు పడాలో.
3: భయపడకమ్మా,
1: సరిపోయిందండి.
3: మరి బయలుదేరండి, ఇల్లు సాయంత్రమే హ్యాండ్ ఓవర్ చెయ్యాలి.
0: భార్గవి, మన బట్టలు అవి.
2: ఓ, అన్నీ రాతే సర్దేశాను. ఫర్నిచర్తో సహా అమ్మేశాంగా. బరువు అనుకున్నవన్నీ వదిలేస్తున్నాం. 2 సూట్కేసుల్లో మన బట్టలు మాత్రం సర్దానండి.
0: భరణి,
1: నేను రెడీ.
0: ఓకే.
3: ఏంటి, కొత్త ఇల్లు బేరం చేశారా?
0: చూస్తున్నామండి, అందాక అద్దెలు చూసుకున్నాం. ఎరా భరణి, మీ ఆవిడకి అన్ని విషయాలు చెప్పావా?
1: రాత్రే చెప్పేశాను, ఇల్లు కొన్నాక వస్తానంది.
2: ఇక వెళ్దామా?

0: వసుంధరా, మనం బయలుదేరదామా?
1: అలాగే అండి.
2: ఏంటి మీరు కూడా బయలుదేరిపోతున్నారు?
0: ఇల్లు ఖాళీ చేయాలి కదరా.
3: ఇల్లు ఖాళీ చేయవలసింది మేము, మీరు కాదు.
1: ఏంట్రా నువ్వనేది?
4: ఆయన కరెక్ట్గానే చెప్పారు. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనెత్తుకున్నట్లు వేరే కాపురం కోసం వెళ్తూ మీ ఇద్దరి గుదిబండ మాకెందుకు?
0: అంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళడం లేదా?
2: లేదు.
1: అదేంట్రా, ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఎలా ఉంటాం?
3: అదే, ఈ ఇల్లుతో పాటు ఇంటి పని వంట పని చేయడానికి ఇద్దరు మనుషులు కావాలన్నారు. అందుకే మిమ్మల్ని.
1: మమ్మల్ని ఏంటో వివరంగా చెప్పరా?
0: అమ్మేశారు వసుంధరా. ఇల్లుతో పాటు అమ్మా నాన్నలను కూడా పని మనుషులుగా అమ్మేశారు నీ కొడుకులు.
1: ఏమిటండి ఇది
0: కర్మ? వీళ్ళు కొడుకులు కాదే, రాక్షసులు. ఇలాంటి వెధవల్లే.
2: అబ్బా అబ్బా,
1: అయ్యో

0: వసుంధరా వసుంధరా,
1: వస్తున్నా అండి.
0: ఇప్పుడు ఇంట్లోకి ఎవరో వచ్చారు చూసావా?
1: చూడలేదండి, నేను వంటగదిలో ఉన్నాను.
0: ఎవరో సూటు బూటు వేసుకున్నాడే, బహుశా ఈ ఇల్లు కొనుక్కున్న ఆయన అనుకుంటా.
1: ఓ,
0: నేను సందు చివరి నన్ను చూశాను, రిక్షా దిగి ఏవో పట్టుకుని లోపలికి వచ్చారు.
1: ఏమండి, అదిగో ఆయన వచ్చాడు.
0: బాబు, తమరు ఇల్లు కొనుక్కున్నవారు అనుకుంటాను, మేము చూడలేదు, ఏమనుకోకండి.
1: మీరు రావడం మేము గమనించలేకపోయాం బాబు, క్షమించండి నాయన.
0: నేను మీ ఇంటి పనివాడిని బాబు.
1: నేను మీ ఇంటి పని మనిషిని బాబు.
2: మీరు పనివాడు కాదు, ఇంటి యజమానులు. ఇల్లు నేనే కొన్నానమ్మా. అవునరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఉండలేవని నాకు తెలుసు, అందుకే నా ఇల్లు అమ్మేసి ఇల్లు కొన్నాను. మీకోసమేరా ఇల్లు కొన్నాను. తీసుకోరా దస్తావేజీలు, నా చెల్లెలికి పసుపు కుంకాలుగా ఇచ్చాను అనుకుంటాను. నా స్నేహితుడికి ఈ చిన్నపాటి ఉపకారం చేశానన్న తృప్తి మిగులుతుందిరా నాకు.
0: రే పరశురాం, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? నా మిగిలిన ఆయుష్ను కూడా నీకు దారబోసిన నీ రుణం తీరదురా. ఈ ఇల్లు నీదే, నీ ఇంట్లో మా ఇద్దరికి కాస్త చోటు ఇవ్వరా.
2: ఈ ఇంట్లోనే కాదురా, నీ స్థానం ఈ గుండెల్లో ఉందిరా. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, ఇక మీదట ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ప్రశాంతంగా ఆనందంగా మనందరం కలిసి ఉందావురా.
1: అన్నయ్యా అన్నయ్యా
0: పరిసరం.
3: అమ్మా.
4: నాన్న.
1: మా అయ్య. అత్తయ్య.
4: మేము మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసావు నాన్న.
3: అవునాన్న, రాత్రంతా అమ్మ నువ్వు కల్లోకి వచ్చారు, మాకు చాలా బాధ కలిగింది.
1: అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళి మేము చాలా తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి.
4: అన్న, మమ్మల్ని క్షమించండి.
0: ఆగు, ఎవరు మీరు? ఎరా పరశురాం, వీళ్ళెవర్రా? ఎవరే వీళ్ళు? మీరెవరో మాకు తెలియదు, పండే.
4: నాన్న.
0: ఎవడరా నాన్న?
1: ఏమండి?
0: వసుంధరా, నువ్వు మాట్లాడుకో.
3: నాన్న, మేము నీ కొడుకులు. నాన్న,
0: కన్న వాళ్ళ కడుపులు మార్చి కాలదన్ని వెళ్ళిపోయిన మీరెట్టరా మా కొడుకులు?
4: మేము చేసిన తప్పే ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి.
0: వద్దు, మీరేం చెప్పొద్దు.
1: ఏమండి, వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారండి.
0: వీళ్ళని నమ్మకూడదు వసుంధరా, బ్రతుకున్న జంతువును చూసి నక్కలు పారిపోతున్నట్లు నటిస్తాయి. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయడానికి వస్తాయి. మళ్ళీ మన ప్రాణాలు తీసి మన శవాలను పీక్కు తినే నక్కలే వీళ్ళు.
1: ఎంత కాదనుకున్నా వాళ్ళు మన బిడ్డలండి.
3: అమ్మా,
1: మీ నాన్నగారికి కోపం వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని పొమ్మంటున్నారు. మిమ్మల్ని అడగాల్సినవి సరిగ్గా అడగలేక, మీకు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేక

0: ఆవేశం చూపిస్తున్నారా అత్తయ్య? రాత్రి నుండి మీ అబ్బాయికి మీ ఝాసే, భోజనం కూడా సరిగ్గా చేయలేదు.
1: అయ్యయ్యో, అవునా అమ్మా? ఏమండి ఏమండి, చూసారా చూసారా అండి, మన బిడ్డలు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు.
2: ఉండలేరు, ఎలా ఉండగలరు? మనల్ని నానా రకాల బాధలు పెట్టాలి కదా, అలా బాధ పెట్టడానికి మనుషులు దొరక్క మళ్ళీ వచ్చారు.
1: వాళ్ళు బాధ పెట్టారని కన్న ప్రేమను చంపుకుంటావా అండి? ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే పొమ్మంటే ఎలాగండి? ఎరా నాయన, ఆకలిస్తుందా?
3: అవునమ్మా, నీ చేతులతో అన్న ముద్దలు పెడితే తినాలనుందమ్మా.
1: నా తండ్రి,
4: పచ్చడి మితుకులైనా చాలు, నీ చేతితో పెడితే అదే పరమానం మాకు.
1: అయ్యో తండ్రి, ఇప్పటికిప్పుడు ఏం వేసి పెట్టాలరా? అయ్యో, బిడ్డలు ఆకలితో వచ్చారు
4: అమ్మా,
1: ఇంట్లో ఏముందో ఏంటో, ఏం కలిపి పెట్టాలో ఏంటో. అయ్యో,
3: ఆప్యాయతలు కలిపి పెట్టమ్మా,
4: ఆత్మీయతలు కలిపి పెట్టమ్మా.
1: ఒరే నాన్న, అవన్నీ మీకు ఏనాడో కలిపి పెట్టేశాను రా, ఏనాడో పెట్టేశాను. ఒకటే ఒక్కటే రా కలపలేదు, అది విషం. నీకు అన్నంలో విషం కలిపి పెడతాన్రా.
3: అమ్మా,
1: నోర్మయ్యి ముయ్, 10 డబ్బాల ఎండిను మీ గొంతుల్లో పోసి చంపేయాలి. ఎన్ని బాధలు పెట్టారా మమ్మల్ని, ఎన్ని హింసలు పెట్టారా, ఇంకా మా దగ్గర ఏముందని పరిగెత్తుకొచ్చారా?
4: మీ మీద ప్రేమతో వచ్చినందుక మమ్మల్ని ఇలా.
5: నోర్మయ్యరా, నోర్ మూసేయ్,
6: మీరు ప్రేమతో వచ్చారా? ఈ ఆస్తి కోసం వచ్చారా? ఈ ఇల్లు వీళ్ళకే చెందింది, దీని మీద ఎవరికి హక్కు లేదు అని నేను పేపర్ ప్రకటన ఇస్తే అది చూసి మళ్ళీ పనిచేసుకుందామని పరిగెత్తుకుని వచ్చారా? ఏం బతుకులరా మీవి, చెయ్యి.
2: పరశురాం, ఏమిట్రా, ఏమిట్రా నువ్వు అనేది?
6: అవునరా, వీళ్ళ కోసమే పేపర్ ప్రకటించాను, అది వీళ్ళు చూడాలి. కొడుకులు కాలదన్న తల్లిదండ్రులు అనాథలు కారు, వాళ్ళను ఆదుకునే మనుషులు కూడా ఉన్నారు అని వీళ్ళకి తెలియాలనే.
2: తప్పు చేశావురా. ఒరే పరశురామయ్య, తప్పు చేశావు, వీళ్ళు దొంగలరా, ఆస్తి పత్రాలు దొంగతనం చేస్తారు, తర్వాత సంతకాల కోసం మమ్మల్ని నిన్ను కూడా చంపేస్తారా? వద్దురా, వద్దు, ఆస్తులు అనేవి మా పేరు మీద వద్దురా, వద్దు.
1: ఒరే పెద్ద కొడుకా, నాయన చిన్న కొడుకా, మళ్ళీ మోసం చేశారా? ప్రేమ ఉందని వచ్చామన్నారు, కలలు వచ్చాయన్నారు, కల్లో మేం కనిపించామన్నారు, మమ్మల్ని చూడాలన్నారు, మమ్మల్ని చూడందే మేము ఉండలేమన్నారు. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా?
4: అమ్మా,
3: మీరు అసహించుకునేంత తప్పులు మేము చేయలేదమ్మా.
1: చేయలేదు? మీరు ఏ తప్పులు చెయ్యలేదు? చూపిస్తానరా, చూపిస్తాను, ఉండండి, ఇదిగో చూడండి రా మీ తప్పుల చిట్టాలు. మనిషి చేసిన పాపాలు భగవంతుడి చిట్టాలో రాస్తాడంటారు, మీ పాపాలు నేను రాశాను రా, పేజీల పేజీలు, పుస్తకాలు పుస్తకాలు నిండిపోయాయి. ఇదిగో ఇదేంటో తెలుసా? మీరు చేస్తున్న ఒక్కో తప్పుకి పరిహారంగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ తప్పుకు రూపాయి చొప్పున ఈ డబ్బాలు వేశానరా. మీ తప్పులు పెరిగిపోయి డబ్బాలు డబ్బాలు నిండిపోయాయిరా.
2: వసుంధరా.
1: ఏమండి, ఆనాడు నా కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి కష్టాల్లో ఉన్నాం, ఉన్న ఇద్దరు కొడుకులు చాలు అనుకుని, ఆడపిల్ల బరువు అనుకుని కడుపులోనే చంపేసుకున్నామండి. కానీ మనల్ని ఓదార్చడానికి ఒక్క ఆడపిల్లని కనలేకపోయానే అనే వెలికి నన్ను వేధిస్తూనే ఉందండి, వేధిస్తూనే ఉంది.
2: తప్పు చేశాను, తప్పు చేశాను వసుంధర. కొడుకుల్ని నమ్ముకుని కూతుర్ని వద్దనుకుని చాలా తప్పు చేశాను వసుంధర.
6: రే మూర్తి, ఎందుకు రా ఏడుస్తారు, వదిలేయండి, ఇలాంటి వాళ్ళని వదిలేయండి. వీళ్ళు పుట్టలేదనుకోండి, ఈ కొడుకుల అవయవాల్లో హృదయం అనే కదలికల స్పందన లేదురా, ఆర్ద్రత అనే భావం మిస్ అయిపోయిందిరా. మానవత్వాన్ని చంపుకొని బతుకుతున్న వాళ్ళురా వీళ్ళు. వీళ్ళ నరాల నిండా, వీళ్ళ దేహాల నిండా

0: ఆలోచనలుంటో
1: మనీ పర్సులు ఆక్రమించాయి.
0: సృష్టి ధర్మానికి మనిషి కట్టుబడాలి, సమాజ ధర్మానికి సిటిజన్ కట్టుబడాలి, కుటుంబ ధర్మానికి పెద్దరికం కట్టుబడాలి, పుత్ర ధర్మానికి పుత్రులు కట్టుబడాలి.
1: ఈ మనిషిని ఉన్నతంగా చూపించే ధర్మాలు. వీటిలో మీ కొడుకులు ఏ ధర్మాన్ని పాటించడానికి పనికిరారురా? ఆఖరికి
0: తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించిన చరిత్రహీనులరా వీళ్ళు. పండి,
2: అమ్మా నాన్నలు గర్వపడేలా మీ భవిష్యత్తును చూడాలని మీ ఉన్నతి కోసం ఆశపడ్డాంరా. కానీ మీరు అమ్మా నాన్న పిలుపుల్లో ఉన్న మాధుర్యాన్ని చంపేశారు, మమతాను రాగాల్ని మట్టిపాలు చేసేశారు. వదిలేసుకుంటున్నావురా, మిమ్మల్నే కాదు మీ జ్ఞాపకాలను కూడా
3: వదిలేసుకుంటున్నాను. వెళ్ళిపోండి నాయన, వెళ్ళిపోండి. మేము చాలా అలసిపోయాం, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి.
4: క్షమించండి
3: అమ్మా. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి
4: నాన్న. నాన్న క్షమించండి నాన్న. అమ్మా తప్పు అయిపోయిందమ్మా.
5: నాన్నా

0: ఇంతవరకు మీరు ధన్యోస్మి నాటకం విన్నారు. రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు నారాయణమూర్తి, శ్రీ చలసాని కృష్ణప్రసాద్, వసుంధర, శ్రీమతి ఆలపాటి లక్ష్మి, పరశురామయ్య, శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, ధనిష్ట శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, భరణి శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, భార్గవి శ్రీమతి డి రూపవాణి, పర్యవేక్షణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి,
1: సహకారం శ్రీ కె రమేష్ బాబు.
0: ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ప్రసూన గచ్చిబౌలి నుంచి వెరీ నైస్. నేను ఒకే ఒకసారి వెళ్ళాను. అలాగే మా మ్యాంగో గార్డెన్ అంట, ఎవరు, కొన్నుతిల సునీల్ గారు, సూపర్. అండ్ కమతం వెంకటలక్ష్మీరెడ్డి లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి తిరుమల వెళ్ళారంట, వెరీ నైస్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు ఎప్పటిలాగానే సందడి సందడి మీ స్టైల్లో పరుగులు పెట్టించారు. నేను ఎక్కువగా వెళ్ళిన ప్లేస్ మన విజయవాడ సార్ అనంట, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, విజయవాడ వచ్చినందుకు అన్నిసార్లు. అండ్ తిరుపతి అన్నయ్య అంటూ ఎవరు, లతా మోహన్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్ళిన ప్లేస్ తిరుపతి అని అంటూ, వెరీ నైస్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు గద్వాల్ మరియు హైదరాబాద్ వెళ్ళారంట. అండ్ భాస్కర్ పెడన నుంచి, నేను ఎక్కువ సార్లు ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ఊర్లోని మజ్జిగౌరమ్మ గుడికి చాలా సార్లు వెళ్ళాను అని అంటూ, సూపర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మై ఫేవరెట్ షో సందడే సందడి, క్రిష్ గారు 10 above క్వశ్చన్స్ వేశారు, యు ఆర్ గ్రేట్. నా లైఫ్లో ఎక్కువ సార్లు వెళ్ళిన ప్లేస్ స్కూల్ ఆర్ కాలేజ్ డేస్లో అరకులోయలు, బొర్రా గుహలు, లైఫ్లో మర్చిపోని అక్కడ గుహల్లో ట్రైన్ ప్రయాణం అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు జానకీజీ, థ్యాంక్స్ అలాట్. అండ్ జీవితంలో నేను ఎక్కువసార్లు వెళ్ళింది కలియుగ దైవం కొలువై ఉన్న తిరుపతి, 50 సార్లు కంటే ఎక్కువ వెళ్ళి ఉంటాను అని అంటూ, ఆఖరి శ్వాస వరకు వెళ్తూనే ఉంటాను అని అంటూ, జీకే వేణి విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళారంట కాళ శ్రీనివాసరావు గారు, కోదాడ నుంచి పంపించారు, వెరీ నైస్. అండ్ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారంట, కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని అంటూ, ఎం మురహరి యశోద జానగిరాజ్ పంపించారు. అండ్ అలాగే 11th క్వశ్చన్కి ఆన్సర్, బీచ్ ఉండే ప్లేస్ ఏదైనా సరే ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నాయన్నీ కవర్ అయినట్లే, అదర్ స్టేట్స్లోవి కొన్ని ఉన్నాయంట. వాణి ఫ్రమ్ విజయవాడ, సో బీచ్ అనగానే నాకు కూడా డెఫినెట్గా వెళ్ళాలనిపిస్తుంది. మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే అదే చెప్తాను, బీచ్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ బీచ్ అనమాట. అండ్ చాలా రోజులైంది, ఈసారి వెళ్ళాలి ఎప్పుడైనా. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి, నేను నా కూతురింటికి తరచూ వెళ్తూ ఉంటాను, కోరుట్ల రామ్నగర్లో ఉంటున్నారు అని అంటూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గారు పంపించారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పెంచలకొని వెళ్ళారంట. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి మహానందికి వెళ్ళారంట. అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ, బ్యూటిఫుల్ అంటూ.

ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి ప్రశ్నలు అడగడంలో ఈ రోజు రికార్డ్ బద్దలు కొట్టేశారు అని అంటూ. సో మన రికార్డ్ మనమే బ్రేక్ చేయాలి, చెప్పాను కదా 10 క్వశ్చన్స్ ఎప్పుడూ అడుగుతాను అండ్ 11th క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ ఇంతకుముందు అడిగినట్టున్నాను అండ్ ఈ 3rd టైం అనుకుంటా, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా చాలా అంటే ఐ మీన్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా పంపిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజాం సాగర్ అలీ సాగర్ ఎక్కువ వెళ్ళాము అని అంటూ మమ జనిదిన్ స్నేహభాను జనిదిన్ అండ్ అలాగే మీ ప్రశ్నకు సమాధానం నేను ఎక్కువగా తిరుపతి వెళ్ళాను అని అంటూ పంపించారు వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ. అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎగ్జాక్ట్ గా 4:02 కి నేను మిగిలిన ఎస్ఎంఎస్లు అన్ని కూడా చదువుతాను. సో మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటూ స్టే ట్యూన్డ్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతుంది సాయి గిరీష్. భారత్ ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఈరోజు లార్డ్స్ మైదానంలో జరుగుతూ ఉంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా గాయం కారణంగా భారత ఫీల్డర్ జస్ప్రీత్ బుమ్రా ఈ యొక్క మ్యాచ్కు దూరమయ్యారు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్కు తుది జట్టులో అవకాశం లభించింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ యొక్క మూడో వన్డే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. సిరీస్ విజేత నిర్ణయించే ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనింది. విశాఖపట్నంలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సిడబ్ల్యూసి విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ రాష్టస్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సన్నద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలని పిలుపునిచ్చారు. భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్దనౌక చేరనుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్దనౌకను భారత నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ తిరుచానూర్ కాచిగూడ మధ్య జులై 23-24 తేదీలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో 2 దిశల్లోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ఈరోజు ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో పట్టణం యొక్క అభివృద్ది చెందుతూ ఉందని, వాడవాడల జాతరలను నిర్వహించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్స్ లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. విద్యుత్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్ స్టూడియోలో. టైం 4:03:58 అని మనమున్నాం ఇందాక సందడే సందడిలో. అండ్ ఈ టైం వివిధ టైం ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. బ్యూటిఫుల్ ఆల్బమ్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ఇందాక అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ చాలా మంది పంపించారు కాబట్టి చూద్దాం. సూపర్ షో సార్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి. అండ్ హలో క్రిష్జీ, టుడే సూపర్ ఆల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఎప్పుడు మీ రాక అని అంటూ మంగళగిరి నుంచి మల్లేశ్వరి గారు. సో మళ్ళీ నేను, సో ఎంత దూరం లేదు, రేపు సాయంత్రం 5 కలుస్తాను మీ అందరినీ, రెడీగా ఉండండి. నేనైతే అనంతపూర్ డిస్టిక్లోని ఉన్న సత్యసాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉంటాను పుట్టభర్తికి అని అంటూ వెళ్ళాను అని అంటూ కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ హాయ్ కిషోర్ గారు, నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ తిరుపతి, 2 కిందనే వెళ్ళొచ్చా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ పీఠం, ఆసల పీఠమా, ఓకే, నన్నూరులో ఉంది, అక్కడికి వెళ్ళాను అని అంటూ కందికాయపల్లి గ్రామం నుంచి వెంకట సుబ్బయ్య గారు. అండ్ 11 ప్రశ్నలతో అదరగొట్టారు కిషోర్ సార్, థ్యాంక్ యూ అని అంటూ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిదాసు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ గారు, ఈరోజు సందడే సందడి అత్యంత ఉత్సాహంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మంచి మంచి ప్రశ్నలు అడిగారు, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీదిన్ స్నేహభావన జనీదిన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్, 11 ప్రశ్నలతో ఈ రోజు రికార్డు బద్దలు కొట్టారు మాకు అని అంటూ ఈ మధ్యనే, ఓకే పాలెం పోలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ క్రిష్ గారు, నేనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఊరుకుండానో ఉరవకుండా అది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కువగా వెళ్ళాను, ఆధునీ నుంచి పంపించారు శశిరేఖ. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కామర్తి నుంచి శంకర్ రాజోల్ నుంచి, కామర్తి శంకర్ రాజోల్ నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టీ పంపించినందుకు. అండ్ ఇంటి నుంచి పొలానికి ఎక్కువసార్లు వెళ్ళాం అని అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత, పొలానికి ఎక్కువసార్లు వెళ్ళారనమాట మీరు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళింది నల్గొండ రామాలయం ఉంది అక్కడ అని అంటూ పంపించారు ఎవరు, గీతారెడ్డి విశ్వనపేట నుంచి. అది సంగతి మొత్తానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ టైం 4:00 దాటి 6 దాటి 20 ఇది ఈరోజు సందడే సందడి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా సరదాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందడే సందడి ప్రోగ్రామ్ రేడియో జాకీ ఎక్స్ప్రెస్ కిషోర్ గారికి మా అభినందనలు అంటూ పంపించారు. బి రాజశేఖర్, బి సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము ఎక్కువసార్లు వెళ్ళిన ప్రదేశం తిరువన్నమలై తమిళనాడు, ఓకే అరుణాచలం. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అది సంగతి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సందడే సందడి. అండ్ ఈ టైం వివిధ టైం కాబట్టి ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తాను. అండ్ ఆ ఫిలిం ఏ మాయ చేసావే, మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా అందుకే నాకు గుర్తొచ్చిందనమాట, ఏ మాయ చేసావే మూవీల నుంచి ప్రతి సాంగ్ మీ అందరికీ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలో. వింటూ స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: भारती एफएम 101.3
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:24 ఎగ్జాక్ట్ గా. అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తున్నాను. అండ్ ఆ సినిమా ఏ మాయ చేసావే. అండ్ ఈ సాంగ్స్ అన్నిటినీ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటలకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. నెక్స్ట్ కార్తిక్ పాడిన ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావే నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43:30 అండ్ మనం నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపించాను మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ ఏ మై చేసాము నుంచి ప్లే చేశాను అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పాను.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। अर्ध ज्ञानं कन्ना अज्ञानमे मिन्ना, हाफ नॉलेज इज वेरी डेंजरस अने अलेक्जेंडर पोप कोट मनंदरिकी तेलिसिंदे। अर्ध ज्ञानं अत्यंत प्रमादकरं, పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కాని బయట పట్టం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మ జ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యన దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెట్టిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహమును తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతుందని తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా గాని ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకుందామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్ తో స్టార్ట్ అయింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు?

హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే కొంచెమే తెలిసింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేం దాంతో. ఏదైనా విషయం కానీ ఏదైనా సంగతి కానీ ఒక స్కిల్ కానీ టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్ నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు, అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: కార్యక్రమంలో తర్వాత అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి. పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వారి కుటుంబ సభ్యులు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమమ్మ, నాగమ్మ, మీరమ్మ, సరోజమ్మ, కల్పన, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులు

శ్రోతలు, కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి అభిరుచిలో మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సొమ్ము ఒకటిది సోకొకటిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, సంగీతం రాజన్ నాగేంద్ర, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్నూల్ మద్దూర్ నగర్ నుండి కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న వారి కుటుంబ సభ్యులు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: కార్యక్రమంలో తర్వాత బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం రాజ్ కోటి, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకిష్టయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్న వెంకటేశం, బండి కృష్ణ గౌడ్, అమరేందర్, కార్తిక్ వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత క్రిమినల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం కీరవాణి, పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన వారు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు

అల్లుడు గారు చిత్రం కోసం కేజే యేసుదాస్, చిత్ర పాడిన పాట సంగీతం కేవి మహదేవన్. కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు.

0: ఇంతవరకు మీరు అభిరుచిలో మీరు కొరిన పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:35 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे सुने.
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సిపిఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకమూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా

భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్టపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరెట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరెట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: రైతు సోదరులకు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక పంటలతో పాటు ఈ మొక్కజొన్నను కూడా సాగు చేస్తున్నారు రైతులందరూ. మరి మొక్కజొన్న పంటను సాగు చేయడమే కాకుండా ఈ మొక్కజొన్నకు ఆశించే చీడపీడలు అంటే సమగ్ర సస్యరక్షణ కూడా చేపట్టవలసిన అవసరం. అలా చేస్తేనే చక్కటి పంట, చక్కటి ఆదాయం పొందగలుగుతారు రైతులందరూ. మరి ఇటువంటి సందర్భంలో సమగ్ర సమాచారం మనం పూర్తిగా వివరాలు తెలుసుకునేందుకు రాజేంద్ర నగర్ మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానించి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనూష గారు.
1: నమస్కారం సార్.
0: ముందుగా తెలియజేయండి, ఈ మొక్కజొన్న యొక్క పంట ప్రాధాన్యత అంటే ఈ మొక్కజొన్న పంట పండిన తర్వాత ఏ ఏ పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాణిజ్యపరంగా ఇది మనకు అనుకూలంగా ఉంటుంది, దీని యొక్క ప్రాధాన్యత గురించి ప్రాముఖ్యత గురించి మన రైతు సోదరులకు వివరించండి.
1: మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొక్కజొన్నలో 47% పౌల్ట్రీ పరిశ్రమకు, 13% ఆహారంగాను, 13% పశుగ్రాసానికి, అంతేకాకుండా 14% వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలో 6% వివిధ దేశాలకి ఎగుమతి కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రైతులు మొక్కజొన్నని సాగు చేసి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.
0: చాలా చక్కగా మీరు ఈ ప్రాధాన్యత గురించి వివరించారు, బాగుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం చూసుకుంటే, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన పరిశోధన కూడా చేస్తూ ఉంటారు, క్షేత్ర దర్శనానికి వెళ్తుంటారు, మీకు ఒక చక్కటి అవగాహన ఉంటుంది. ఈ ఏ జిల్లాలో ఈ మొక్కజొన్న పంట పండిస్తున్నారు రైతులు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఆ వివరాలు ఒకసారి.
1: ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2.82 లక్షల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, కొత్తగూడెం మరియు రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
0: అయితే ఇటువంటి సందర్భంలో వర్షాకాలం ప్రారంభమైంది, వర్షం కూడా చక్కగా పడటం లేదు, చిరుజల్లులే చూస్తున్నాం. ఒకవేళ చిరుజల్లు పడకున్నా, ఒకవేళ అధిక వర్షపాతం పడినా ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది మన ఈ మొక్కజొన్న పంటకి, ముందుగా వివరించండి.
1: ఈ వానాకాలం మొక్కజొన్నలో ప్రధానంగా ఆశించే పురుగులలో కాండం తొలచు పురుగు ముఖ్యమైనది. అంతేకాకుండా కత్తెర పురుగు కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరుస్తుంది. ఒకవేళ బిట్ట పరిస్థితులు ఎదురైనట్లయితే పేనుబంక కూడా ఆశించి మొక్కజొన్నను నష్టపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా తెగుళ్ళని గమనించినట్లయితే ఆకు ఎండు తెగుళ్ళు, బ్యాక్టీరియా కాండం కొల్లు తెగులు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి పంటని నష్టపరుస్తాయి.
0: తర్వాత మామూలుగా ప్రతి పంట విత్తుకునే ముందు విత్తనాన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలని కూడా అంటుంటారు. మరి ఈ విత్తన శుద్ధి కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలి, ఇంకా కూడా మనం ఈ విత్తనాన్ని విత్తుకునే అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణ ప్రాంతంలో, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
1: మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఆలస్యం అయినట్లయితే మొక్కజొన్న చివరి వారం వరకు కూడా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని మొక్కజొన్న పంటని సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న పంట విత్తే ముందు సయాంట్రిలిప్రోల్ మరియు థయామిథాక్సమ్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు.
0: మరి మొక్కజొన్నను జూలై మాసం చివరి దాకా కూడా మనం విత్తుకోవచ్చని మీరు తెలియజేస్తున్నారు. తర్వాత మన తెలంగాణ ప్రాంతాలకి ఏ ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ రకాల గురించి కూడా ఒకసారి వివరించండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన విభాగం అభివృద్ధి చేసిన DHM 117, DHM 100

0: 21 డిహెచ్ఎం 206 డిహెచ్ఎం 182 హైబ్రిడ్లని రైతులు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
1: తర్వాత మీరు ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉందని అన్నప్పుడు మీరు కత్తెర పురుగు గురించి మీరు వివరించారు. మరి ఈ కత్తెర పురుగు వస్తే ఏ విధంగా సస్యరక్షణ చేపట్టాలి, ఈ కత్తెర పురుగు సోకింది పంటకు అని ఎలా గుర్తించాలి, ఆ గుర్తించే వివరణ వాటి యొక్క సమగ్ర సస్యరక్షణ తెలియచేయండి.
0: కత్తెర పురుగు ఆడపురుగు అడుగు ఆకులలో మరియు కాండం మీద గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ దేహాన్ని కలిగి ఉండి నల్లని తలని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఈ లార్వా దేహం మీద నల్లని చుక్కలు కూడా గమనించవచ్చు. తల మీద తలక్రిందులుగా ఉండే వైయాకరపు గుర్తును కూడా గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కండితం మీద 4 నల్లని చుక్కలు చతురస్రాకారంలో ఉండడం గమనించవచ్చును. ఈ తొలిదశ లార్వాలు కత్తెర పురుగు నష్టపరిచే విధానంని గమనించినట్లయితే తొలిదశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల మీద పల్చటి పొరలాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎదిగిన లార్వాలు ఆకులని మొత్తం తినివేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. అంతేకాకుండా మొక్క అంతా కత్తిరించి వేసినట్లుగా కనిపిస్తుంది. ఈ పురుగు యొక్క విసర్జితంని ఆకుల మీద అంతేకాకుండా సుడులలో కూడా గమనించవచ్చును.
1: మరి ఇటువంటి సందర్భంలో సస్యరక్షణ చర్యల గురించి చెప్పండి.
0: ఈ కత్తెరపురి యొక్క కోశస్థ దశ అనేది నేలలో గడుపుతుంది. కావున పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు పక్షుల బారిన పడి చనిపోతాయి. మొక్కజొన్న విత్తే ముందు సయాంట్రిప్రోల్ మరియు థయామిథాక్సాన్ కాంబినేషన్ మందును 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు కత్తెర పురుగు నుండి పంటను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టలను అమర్చడం వలన పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మొక్కజొన్నలో అంతర పంటగా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ మిత్ర పురుగులు కొంతవరకు కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి. సిఫారస్ చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా పైరులో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. పంట విత్తిన 30 రోజులలోపు ఈ కత్తెర పురుగు 1 నుంచి 5% మొక్కలను ఆశించినట్లు గమనించినట్లయితే వేప సంబంధిత మందైన అజాడి రక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందైన బాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పురుగు మందులకు వచ్చినట్లయితే ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట 25 నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు 9 పాళ్ల ఇసుకలో 1 పాలు సున్నం కలిపి మొక్కల సుడులలో వేసుకోవడం వల్ల ఇసుక రాపిడికి లార్వాలు అనేవి చనిపోతాయి. అదేవిధంగా పంట 30 నుంచి 65 రోజుల దశలో ఉన్నప్పుడు జీవ సంబంధిత మందులైన మెటారైసియం అనైసోప్లియే లేదా న్యూమరేరియా రిలే అనే మందు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే వివిధ రకాల పురుగు మందులైన స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనిటోరమ్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంటిలిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజుల పైరు దశలో ఈ కత్తెర పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ పురుగు ఉధృతి గమనించినట్లయితే విషపు ఎరను వేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 10 కిలోల తౌడును 2 కిలోల బెల్లంలో తగినంత నీటిని కలిపి పులియబెట్టాలి. విషపు ఎరని సాయంత్రం వేళలో వేసుకుని అరగంట ముందు 100 గ్రాముల తయారీ కార్బు మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మొక్కళ్ళ సుడ్లలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
1: చాలా చక్కగా ఈ కత్తెర పురుగు గురించి, కత్తెర పురుగుని ఈ పంట నుండి ఏ విధంగా మనం పారదోలవచ్చు అనే వివరాలు అందించారు. తర్వాత వానాకాలం మొక్కజొన్నలో ఆశించే కాండం తులుసు పురుగు కూడా చాలా ఈ పంటను నష్టపరుస్తుందని కూడా మీరు ముందుగా వివరించడం జరిగింది. మరి ఏ విధంగా ఈ యొక్క కాండం తులుసు పురుగును మనం సమూలంగా నిర్మించాలంటే ఎటువంటి చీడపీడల మందులు వాడి సమగ్రంగా నిర్వహించుకోవాలి, ఆ వివరాలు కూడా తెలియచేయండి.
0: మొక్కజొన్న నాశించే కాండం తొలచు పురుగు కోశస్థ దశ కాండంలో గడుపుతుంది. కాబట్టి పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంట కోత అనంతరం ఎలాంటి పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేయాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంట చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో జొన్న పంటను వేసుకోవాలి.

0: ఈ జొన్న పంటకి కాండం తొలచు పురుగు అనేది ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటను తీసివేయాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ట్రైకోగ్రామా కిరోనిస్ అనే పరాన్నజీవి కార్డులను ఎకరానికి 4 చొప్పున 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. 20 నుంచి 25 రోజుల పంట దశలో ఈ పురుగును గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి మొక్కల సుడులలో వేసుకోవాలి. ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండియమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వలన ఈ కాండం తొలచు పురుగును అరికట్టవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్నను ఆశించే పేరు బంక కూడా మీరు వివరించారు. మరి ఈ పేరు బంకను ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి, వివరించండి.
0: ఈ సంవత్సరము భారత వాతావరణ విభాగం సూచించిన మేరకి బెట్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పేనుబంక కూడా మొక్కజొన్న పంటను ఆశించే అవకాశం ఉంది. ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి అండాకారంలో ఉంటాయి. ఈ పేనుబంక పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారిపోతాయి. అంతేకాకుండా మొక్కలు గిడసబారిపోతాయి. ఈ పురుగును సహజంగా మిత్ర పురుగులైన సిర్ఫిడ్స్ మరియు అక్షింతల పురుగులు అదుపులో ఉంచుతాయి. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే డైమిథయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చును.
1: తర్వాత ఈ మొక్కజొన్న పంటలో ఎలాంటి తెగులు వచ్చే అవకాశం ఉంది, ఏ తెగులు ఆశించే అవకాశం ఉంది, మరి ఆ తెగుళ్ళు వివరిస్తూ మరి సస్యరక్షణ ఏ విధంగా నిర్వహించుకోవాలి రైతులు ఒకసారి తెలియచేయండి.
0: ఈ మొక్కజొన్నను ప్రధానంగా ఆకు ఎండు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తాయి. 2 రకాల ఆకు ఎండు తెగులను గమనించినట్లయితే మొదటిది టర్సికం ఆకు ఎండు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల పైన పొడవైన కోలాకరపు బూడిద లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. 2వ రకం ఆకు ఎండు తెగులు గమనించినట్లయితే మేడిస్ ఆకు ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలపై చిన్న చిన్న కోలాకారంలో ఉండే ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలను గమనించవచ్చు. ఈ ఆకు ఎండు తెగుళ్ల నివారణకి మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగుళ్లే కాకుండా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే కనుపుక్కు దగ్గరగా ఉండే ఆకు తొడిమ మరియు కాండంపై గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా కనుపు దగ్గర కణజాలం నీటిలో తడిచినట్లు కనిపిస్తూ మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది. ఈ తెగులు నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ ని ఎకరానికి 4 కిలోల చొప్పున మొక్క మొదలకు 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో అందించాలి. ఒకవేళ పంటలో అక్కడక్కడ ఈ తెగులు గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ ను 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల మొదల్లో పోయాలి.
1: తర్వాత మన వాతావరణ పరిస్థితులు చూస్తే ఎల్లిన ప్రభావం వల్ల వర్షాలు తగినంత ఆశించినంత మనకు పడకపోవడం వల్ల బెట్ట పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం సందర్భంగా ఏమైనా తెగులు వచ్చే అవకాశం ఉందా, మరి ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది, మరి ఆ తెగులను ఏ విధంగా మనం సమర్థవంతంగా నిర్వహించుకోవాలి, నియంత్రించుకోవాలి, సమూలంగా ఆ తెగులను నిర్మూలించుకోవాలి, ఈ వివరాలు ఒక్కసారి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఒకసారి వివరించండి.
0: మొక్కజొన్నలో పొడి వాతావరణం బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పూత అనంతర కాండం కుళ్ళు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే పూత అనంతరము నిలువున కాండం ఎండిపోవడము, అదేవిధంగా కాండం చీల్చి చూసినప్పుడు నలుపు రంగులో కనిపిస్తుంది. ఈ తెగులు నివారణకు 10 గ్రాముల ట్రైకోడర్మా శిలీంద్రాన్ని కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని 100 కిలోల పశువుల ఎరువులో వృద్ధి చేసుకుని వరుసగా 3 నుంచి 4 సంవత్సరాలు భూమిలో వేసుకోవడం వల్ల ఈ పూతానంతర కాండం కుళ్ళు తెగులు నుండి పంటని కాపాడుకోవచ్చును. ఈ తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి మొక్కజొన్నే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం వల్ల మొక్కజొన్న పంటను పూతానంతర కాండం కుళ్ళు తెగుల నుంచి రక్షించుకోవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణలో భాగంగా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, తర్వాత పూతానంతర కాండంకులు తెగులు గురించి సవివరంగా సమూలమైన సమాచారాన్ని మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

కాదు కాదు, వీరదాసుడా, నేటి రాత్రంతయు వల్లకాటి అందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమును నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపూడ్చురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీటిపై నీవిట్లు అధిష్ఠించి ఉన్నావు. ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవహించి కనులున్న వారిని సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలోపలి నిధా

0: మరింతవరకు ఇల్లు ఫాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రంగస్థలి ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం కాటిసీని నుండి శ్రీ దాదిపోగు తిరుపాలు పాడిన హరిశ్చంద్ర పాత్ర పద్యాలు వింటారు.
2: స్వామియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా

కమల ఝాండమ్మునకు ఎల్ల కన్ను మూద సత్య విద్రోహి ధుర్య షచ్చవికి తోడు కటికచి కటి అలమే.

0: ఎవరు వారు?
1: కాటి సుంకము చెల్లింపగయే శవాల మసనమున

అయ్యో ఎంత పొరపడితిని, నేనెంత పొరపడితిని, సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించి తిని, అయ్యో అయ్యయ్యో ఈ కళేబరం యొక్క దుస్థితి ఎంత జాలిని గొలిపెడిది, ఎంత జాలిని గొలి

విచిత్రమైన ప్రకృతి, మహావిచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి.

咦，什么小阿纳斯塔林干努尔摩吉纳曼塔帕尤都我卡都我卡都我卡都我卡都

ఇచోట భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఇచోటయే.

చేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలోన కలిసిపోయే ఈ చోటయే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేకి కొన్ని కుంచియున్న సంచే ఇది పిచాచులతో నిటలేక్ష నుండు నిఠాలేక్ష నుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమౌ దుష్టుల లయ అవని పాలించు భస్మసింహా

ఆర్తిక తెలిచిన ఏ పేదవానిదవునో కదా, ఆ పేదవానికై వగువడొక్కడు దాచదు దాచదు.

ఇది మొన్ననే దేహంబు గూర్చి విశ్వంబు బాసి వచ్చిన పిల్లవాని శవము. ఇది బిట్టుదాచడి సొగసు నగ్గంబైన కడు పేదరాలి కంకాలయస్తి. ఇది రాజ్యకాంక్షన ఆహవలిన రాజవాణి కలేబరము. ఇది మనుజులను చూచి బెదరి ఔవలి పడ్డ ఆచారవంతుని హస్తిపేటి. ఇత అసృశ్యత సంచరించుటకు

ఇంతవరకు మీరు సత్యహరిచంద్ర నాటకం కాంటిసిరి నుండి శ్రీ దాదేపోగు తిరుపాలు ఆలపించిన హరిచంద్ర పాత్ర పద్యాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి

0: కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మా ఫోన్ నంబర్లు 259-611, 259-612. దూర ప్రాంతాల వారికి స్టడీ కోడ్ 0-8518. మరి ముందుగా మొదటి కాల ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామా. హలో కర్నూలు ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాఫర్ నుంచి.
0: చెప్పండి నరేష్ గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, ఎవడు మేడం సినిమా పేరు?
0: అందులోంచి ఏ పాట అండి?
1: నీ జతగా నేను ఉండాలి అనే సాంగ్ కాల్ మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మేడం, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మణ్ సినిమా టోటల్ మా ముసాకుడే గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, మరి అందరి కోసం మీరు అడిగిన పాటను వినిపిస్తాం. మరి
1: థ్యాంక్ యూ సో మచ్.
0: వెల్కమ్ అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం.
1: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు అరుణ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి అరుణ గారు. చెప్పండి, మరి ఏ సినిమా పాట వినాలనుకుంటున్నారు?
1: ఒక్క ఖడ్గం చిత్రం నుంచి మేమే ఇండియన్స్ అనే పాట వేయండి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: తిన్నారా మేడం?
0: లేదండి. మీరు?
1: మాది అయింది మేడం ఇప్పుడే.
0: ఓకేనండి, మరి పాట వింటూ ఎంజాయ్ చేయండి మరి. ఓకేనా? పాట విందాం మేడం. వెల్కమ్ అండి.

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: వెంకటయ్య మేడం.
0: చెప్పండి వెంకటయ్య గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మహబూబ్నగర్ జిల్లా పెదమంగళగిరి గ్రామం మేడం.
0: చెప్పండి మరి, ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు?
1: బంగారు భూమి మేడం, బంగారు భూమి.
0: అందులోంచి ఏ పాట అండి?
1: పొంగింది పొంగింది బంగారు భూమి.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ అండి, వెల్కమ్.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మేడం మా పేరు జయన్న మేడం, రాజోలు నుండి.
0: చెప్పండి జయన్న గారు, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత చేసినట్టున్నారండి.
1: అవును మేడం, ఈ మధ్యలో స్టార్ట్ చేస్తాను మేడం. మీతో మాట్లాడడం ఫస్ట్ టైం మేడం.
0: అవునండి, చెప్పండి మరి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? ప్రేమ అంటే ఇదేరా మేడం?
0: అందులో నుంచి ఏ పాట అండి?
1: సాంగ్ చెప్పండి మేడం.
0: బొంబాయి బొమ్మ చూడరో, మనసే ఎదురు తిరిగే, నాలో ఉన్న ప్రేమ. తప్పకుండా వినిపిస్తామండి.
1: కోరుతున్నవారు మేడం, రాజోలు నుండి జయన్న, దేవాన్, శ్రీనిధి వింటున్న అందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, మరి అందరి కోసం మీరు అడిగిన పాటను వినిపిస్తాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: యాపర్లా మేడం.
0: చెప్పండి, మీ పేరండి?
1: నా పేరు బాబు మేడం.
0: బాబు గారు, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు దీనిలో బోరంటి ఆకుల్లో మేడం, అన్న చెల్లెల గురించి మేడం.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: యాపర్ల ప్రజల కోసం, నీ కోసం, మా కారణంలో చుట్టు, మా చుట్టాల కోసం, తాండ్రపాడు, డోను, అందరికోసం, గుమ్మడం, అందరికోసం, నీకోసం.
0: తప్పకుండా అండి, అందరి కోసం మరి మీరు అడిగిన పాటను వినిపిస్తాం. మరి
1: గోరెంట్ ఆకుస్తా మేడం.
0: తప్పకుండా అండి, అందులోంచి వినిపిస్తాను.
1: మంచి మేడం,
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: మేడం రాజవంశీ ఖలీల్ బాషా.
0: చెప్పండి బాషా గారు, ఏ మంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పల్లెటూరు బావ. దాంట్లో ఏ మంచి పాట ఏదంటే అదే.
0: పల్లెటూరు బావ ఒసేర్ వయ్యారి రంగి ఆ పాట వినిపించమంటారా? తప్పకుండా అండి. మరి పాట విందామండి.

మీరు వింటున్న పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక

0: సమగ్ర చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దావ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై 23-25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ హౌస్ ఎనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి అదర్ని రాజ్నాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహీ హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే, యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హీ హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంటులో ఛాంపియన్గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్గా రికార్డులకెక్కింది. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. సింధు సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పివి సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆట తీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరుగుపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోనే అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం జాంజిబార్ అధ్యక్షుడు విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వి మిన్యీ ఈరోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై

0: ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ధి ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
1: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को अनेक गुना बढ़ा देगी. मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है. वंदे मातरम का पूरा गान हम सुनते हैं तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए.
0: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ, మాతృభూమి ఆత్మ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖనవూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్ర జగత్ హిందీ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా జహర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం అను మల్లిక్.

మీరు విన్న పాటను షాన్ శ్రేయా ఘోషల్ ఆలపించగా వాంటెడ్ చిత్రంలోనిది. కార్యక్రమంలో తర్వాత దిల్తో పాగల్ హై చిత్రం కోసం లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఉత్తమ్ సింగ్.

మీరు విన్న పాఠనం హరిహరన్ కుమార్ సాను ఉదిత్ నారాయణన్ కవిత కృష్ణమూర్తి ఆల్కయాగ్ని కల్పించగా హమ్ సాత్ సాత్ హే చిత్రంలోనిది. కార్యక్రమంలో చివరిగా పుకార్ చిత్రం కోసం ఉదిత్ నారాయణన్ కవిత కృష్ణమూర్తి స్వర్ణలత ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం యార్ రెహమాన్.

మీరు విన్న పాటతో ఇవాల్టి హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్ర గానంలో స్నేహితులు చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, చిత్ర బృందం, సంగీతం కోటి.

ఇంతవరకు మీరు ఏకచిత్ర గానంలో స్నేహితులు చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, చిత్ర బృందం, సంగీతం కోటి, ఆకాశవాణి, కర్నూలు కేంద్రం, ఆలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆలు మగలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం టి చలపతిరావు.

కార్యక్రమంలో తర్వాత బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ సాహిత్యాన్ని వినండి. సంగీతం కెవి మహదేవన్.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుండి ఆలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చదరంగం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినండి. సంగీతం టీవీ రాజు.

వీరు విన్న పాటను ఘంటసాల పి సుశీల ఆలపించగా లక్షాధికారి చిత్రంలోనిది. సంగీతం టి చలపతిరావు. కార్యక్రమంలో తర్వాత సప్తస్వరాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం టివి రాజు.

కార్యక్రమంలో తర్వాత మంచి మనిషి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా ఆరాధన చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్న పాటతో ఇవాల్టి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.